క్రీస్తునందు ప్రియమైనటువంటి మీ అందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ వందనములు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ మధ్యాహ్న సమయంలో మనము దేవుని గురించి ఆయన గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి ఆయన ఏమి చెలవిస్తున్నాడో, ఏ జ్ఞానాన్ని మనకు బయలుపరుస్తున్నాడో ఒకసారి చదువుకోవడానికి, వినడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆసక్తిని గురించి మనం చదువుకుందాము. తరచుగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క హృదయాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన హృదయంలో దేవునికి ఎంత ఆసక్తిని కలిగి నిలుపుకున్నాడో, ఎంత ప్రాముఖ్యతను తన తండ్రి పనిపైన ఉంచాడో అనే విషయాలను మనం పరిశీలన చేసినప్పుడు అవి మనలను ఎంతో ఉత్సాహభరితులుగా చేసి మన ఆత్మీయ స్థితిని మెరుగుపరచడానికి ఉపయోగకరంగా ఉంటాయి. వాటి గురించి మనము చక్కగా ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు చూడండి, బైబిల్ గ్రంథంలో యెరూషలేము దేవాలయమును ఇశ్రాయేలీల కొరకు దేవుడు కట్టించినటువంటి విధానాలను మనం పరిశీలన చేసినప్పుడు, ఇశ్రాయేలీల చరిత్రలోనే అత్యంత పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటిది యెరూషలేము దేవాలయం. అయితే ఆ దేవాలయమును ఎవరు కట్టారు అని మనం ఆలోచన చేసుకునే దానికి ముందు ఈ ఆలయము మొదటిగా ఎక్కడెక్కడ ఉండేది అనేటువంటి విషయాన్ని మనం చదువుకోవాలి, తెలుసుకోవాలి. మొదటిగా ఏలీ కాలంలో సీలోహులో ఉన్నటువంటి మందిరము, ఆ తర్వాత యెరూషలేము మందిరం, యెరూషలేములో అనగా సొలొమోను కాలంలో యెరూషలేములో ఉన్నటువంటి మందిరము ఈ విధంగా తయారవుతూ, అనగా ఆ కాలక్రమాన్ని బట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క మందిరము ఉంటూ వస్తూ ఉంది. అయితే మొదటిగా దేవాలయాన్ని తన యొక్క నియమాల ప్రకారంగా తన ఒక గొప్పగా అందంగా శృంగారంగా నిర్మించుకున్నటువంటి టైం పీరియడ్ మనం ఆలోచన చేస్తే సొలొమోన్ కాలంలో దేవుని యొక్క మందిరాన్ని చక్కగా కట్టి ఉంటాడు సొలొమోన్ గారు. నిజానికి అది దావీదు గారు కట్టాల్సిన పరిస్థితి, కానీ దావీదు గారు కాకుండా తన కుమారుడైన సొలొమోన్ చేత కట్టించుకోవాలని దేవుడు నిర్ణయించుకుంటాడు. ఇది ఇలాగ ఆలోచన చేసుకుంటుంటే ఆ మందిరాన్ని దావీదు కుమారుడైనటువంటి సొలొమోన్ రాజు కట్టినప్పుడు అయితే అది యేసుక్రీస్తు రావడానికి 600 సంవత్సరాల ముందు నెబుకద్నెజర్ రాజు పడగొట్టి ఆ ఆలయంలో ఉన్నటువంటి ఆ పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క పాత్రలు, పరిశుద్ధమైనటువంటి వస్తువులను తీసుకొని తన యొక్క మద్యం తాగుతూ తన భోజనానికి వాడుకుంటూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. అంటే ఆ టైంలో యెరూషలేము మందిరము నాశనమైనట్టుగా మనం పరిశీలన చేసుకోవచ్చు. అయితే మళ్ళీ దాన్ని దానియేలు గారు తర్వాత నెహెమ్యా గారు, ఎజ్రా గారు, వీరందరూ జెరుబాబెలు గారు వీరందరూ కూడా తిరిగి కట్టుకున్నటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. అలాగా చూసుకుంటూ మనం ముందుకు వెళ్తే దేవుని యొక్క మందిరము ఎంతో పరిశుద్ధంగా ఉండాల్సినటువంటి పరిస్థితిలో అనేకులు దేవుని యొక్క మందిరాన్ని నాశనం చేస్తూ ఆ పరిశుద్ధమైనటువంటి పరిస్థితిని తీసివేస్తూ రావడానికి ప్రయత్నం చేశారు. అయితే దేవుడు తన ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభు వారి కాలంలో కొన్ని విషయాలను ఆయన ద్వారా మనకు బయలుపరుస్తూ ఆయన హృదయంలో దేవుని మందిరం పైన ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నాడో అనే విషయాలను మనకు చూపిస్తూ వచ్చాడు. ఒకసారి యోహాన్ స్వార్త 2వ అధ్యాయంని మనం గమనించుకున్నప్పుడు ఒకరోజు యేసుక్రీస్తు కూడా పస్కా పండుగ నిమిత్తమై యెరూషలేములోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో దేవాలయంలో అనేకులు వ్యాపారం చేసుకుంటూ కనబడ్డారు. దేవుని మందిరమైనటువంటి యెరూషలేము మందిరంలో అనేకులు ఏం చేసుకుంటున్నారు అంటే దేవుణ్ణి ఆరాధించాల్సినటువంటి పరిస్థితిని తీసివేసి దానికి బదులుగా దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను, ఇంకా డబ్బులు మార్చుకోవడాలు, తాళ్లతో కొరడాలు తయారు చేసుకోవడాలు, ఎడ్లను అమ్ముకోవడాలు, ఇలాగా పావురాలు అమ్ముకోవడాలు, ఇలాగా పావురాలను అమ్ముకుంటూ ఇలాగా అంటే ఆ మందిరము యొక్క ఉద్దేశాన్ని పూర్తిగా వాళ్ళు భ్రష్టపరిచేశారు. దేవుడు మందిరాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు,
ఏ కారణం చేత ఎన్నుకున్నాడు, ఆ మందిరంలో దేవుని మహిమ ఎలాగా ఉండబోతుంది అనేటువంటి పరిస్థితిని, ఆ ఆలోచనను, ఆ విధానాన్ని పూర్తిగా ఇస్రాయేలీలే, యెరూషలేములో ఉన్నటువంటి యూదులే దానిని మర్చిపోయినట్టుగా మనం చూడవచ్చు. ఆ సమయంలో యేసుక్రీస్తు అక్కడ ఎంటర్ అయ్యాడు. ఏమంటున్నాడు అక్కడ యేసుక్రీస్తు చూడండి, యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళి ఏమంటున్నాడు, 12:13 యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మవారును రూకులు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రూకులు మార్చువారి రూకులు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మవారితో ఏమంటున్నాడు, వీటిని ఇక్కడ నుండి తీసుకుని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను. ఏమంటున్నాడు ఆయన, అయ్యా అక్కడ ఉన్నటువంటి వాటిని అన్నిటిని కూడా ఇస్త్రీ పడేశారు యేసుక్రీస్తు. దేవాలయంలో ఉన్నటువంటి ఎద్దులను తోలేశాడు, పావురములను తోలేశాడు, రూకలను తోలేశాడు, కొరడాలు తీసుకున్న వాళ్ళని తోలేశాడు, గొర్రెలను తోలేసేశాడు, ప్రతి ఒక్కరిని కూడా అక్కడ ఉన్నటువంటి బల్లలను అక్కడ ఉన్నటువంటి పావురములను అన్నిటిని కూడా విడిచిపెట్టేసి తోలి వేసేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి మీరందరూ, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటి ఇల్లు కాదు, అలా చేయగాకండి దయచేసి అని ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచనను అక్కడ వారికి వ్యక్తపరుస్తూ ఉన్నాడు. చూడండి ఎంతగా ఆయన ఆలోచన చేసి ఉన్నాడో దేవుని యొక్క ఇంటి మీద. తన తండ్రి అయినటువంటి దేవుని పని మీద ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో మొదటగా మనం గమనించాలి. ఫస్ట్ యేసుక్రీస్తు యొక్క మనసులో తన తండ్రి మీద ఎంత ఆశ కలిగి ఉన్నాడో, ఎంత ఆలోచన కలిగి ఉన్నాడో, ఒకవేళ అది చెడిపోతున్నప్పుడు మందిరం మీద ఎంత ఆశ కలిగి ఉన్నాడో, దాన్ని మళ్ళీ చెడిపోనీయకోకుండా ఎంతగా ప్రయత్నం చేయగలుగుతున్నాడో దానిని మనం ఒకసారి పరిశీలన చేయవలసిన వారిగా ఉండాలి. అందుకు భాగంగా కింద 17వ వచనంలో దేవాలయం గురించినటువంటి కొన్ని మాటలను శిష్యులు గుర్తు చేసుకుంటున్నారు, జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇదిగో రాయబడి ఉన్నది కదా ముందుగానే, నా తండ్రి నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుతున్నదని వ్రాయబడినట్లు ఈయన అదే చేస్తున్నాడు అనుకుంటాను అని అక్కడ ఉన్నటువంటి శిష్యులకు అర్థమయ్యింది. ఇదిగో యేసుక్రీస్తు ప్రభు తన తండ్రి ఇంటి మీద ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకొని దేవుని పని మీద, దేవుని ఇంటి మీద మనం ఎంత ఆశ కలిగి ఉండాలి, ఎంత ఆలోచన కలిగి ఉండాలో మనం తెలుసుకుందాం. ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయాన్ని మనం ఒకసారి గమనించుకున్నట్లయితే, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక మాట మనం అక్కడ చూడవచ్చు. ఇదిగో 30వ వచనం 4వ అధ్యాయం 30వ వచనంలో వారు ఊర్లో నుండి బయలుదేరి ఆయన ఎద్దకు వచ్చుచు ఉండేది. ఈలోగా శిష్యులు వచ్చి ఏమంటున్నారు, బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. నిజానికి ఈ శిష్యులు భోజనం తీసుకురావడానికే వెళ్ళారు టౌన్లోకి, ఆ గ్రామంలోనికి భోజనం తీసుకురావడానికే వెళ్ళారు. యేసుక్రీస్తు అక్కడ కూర్చొని ఉంటాను, మీరు వెళ్ళి భోజనం తీసుకురండి అని చెప్పి వెళ్ళి పంపించేశారు వీళ్ళను. వీళ్ళు కూడా చెప్పినటువంటి పనిని చేసుకుంటూ భోజనాన్ని తీసుకుని ఆయన దగ్గరికి తీసుకుని వచ్చి కూర్చున్నారు. అయ్యా భోజనం తినండి, భోజనం చేయండి అని చెప్పి అడుగుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడో గమనించండి 32వ వచనంలో అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా. ఏంటి ఈ ఆహారము? నిజానికి అక్కడ భోజనం కొరకే కదా మధ్యాహ్నం అయింది అని, భోజనం కొరకే కదా అక్కడ వాళ్ళు ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ మళ్ళీ ఆయన, ఇదిగో నేను తినడానికి వేరే ఆహారం నాకు ఉన్నదని అంటున్నాడు, ఏంటి అది? అక్కడ మనం బాగా మనకు అర్థమైంది, తెలుసుకోవచ్చు దాని విషయాన్ని. ఎందుకంటే అక్కడ సమరయలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు దగ్గరికి రాబోతున్నారు, వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ వాక్యం చెప్పాలి, వారిని అందరినీ కూడా మార్చాలి, వారికి మంచి స్వార్థను ప్రకటించాలి అని యేసుక్రీస్తు ఆలోచన, ఆశ. దానిని ఏ విధంగా దానిని మలిచాడో యేసుక్రీస్తుని గమనించండి. యేసుక్రీస్తు దానిని ఎలాగా చెప్తున్నాడో గమనించండి. ఒక ఆకలిలాగా పోల్చాడు. ఇదిగో మీరందరూ ఆహారం తినమంటున్నారు కదా, నేను చేయడానికి వేరే ఆహారం ఉంది, నేను చేయవలసిన ఆహారం వేరేది ఉంది, నేను దాన్ని చేయాలి అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆలోచనను మనం గమనించుకోవచ్చు. అన్ని వేళలా ఎప్పటికప్పుడు ఆయన తన ఆశను, ఆసక్తిని తండ్రి మీదనే మలుచుకుంటూ వస్తున్నాడు. ఒకసారి యెరూషలేములో మందిరాన్ని అలాగ చేసినప్పుడు,
నా తండ్రి ఇంటిని వ్యాపార గృహంగా చేయగాకండి అని చెప్పాడు. అలాగే సమరయలో ఉన్నటువంటి వారందరికీ సువార్తను ప్రకటించడానికి తినడానికి తెచ్చినటువంటి ఆహారాన్ని కూడా వద్దు అని అనుకుంటున్నాడు. నాకు వేరే ఆహారం ఉంది. నిజానికి అక్కడ వాళ్ళకు సువార్తను ప్రకటించడమే నిజమైన ఆహారం. ఈ మైండ్ సెట్తో, ఈ ఆలోచనలతో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆలోచనను మనం గమనించుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు ఆ వచనాలన్నీ కూడా మనలను చాలా ప్రోత్సహిస్తాయి. మనం కూడా ఈనాడు ఎంత ఆసక్తి కలిగి ఉండాలనో, ఎంతగా దేవుని పని మీద మనము ఆసక్తిని చూపించాలనో, ఆ విషయాన్ని మనకు యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు మనకు నేర్పుతూ ఉంటాయి. ఒకసారి మనము చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ మనము కూడా దేవుని పని మీద ఎంత ఆసక్తిని కలిగి చూపించాలనో మనకు చూపుతున్నాడు ఇక్కడ పౌలు గారు కూడా. యేసుక్రీస్తు ఎలాగైతే తండ్రి పని మీద తన తండ్రి ఇంటి మీద ఎలాగైతే ఆసక్తి కలిగి ఉన్నాడో ఈనాడు మనం కూడా అదే ఆసక్తిని కలిగి ఉండాలని చెప్తూ ఉన్నాడు. చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదివినప్పుడు, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారైనట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించుడని రూఢిగా నమ్ముచు ఉన్నాను. ఇక్కడ పౌలు ఒక పనిని ప్రారంభించాడు. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారైనట చూచి, ఇక్కడ పౌలు సువార్త పనిని ప్రారంభించాడు. మొదటి దినము నుండి ఒక రోజు నుండి ఆయన ఒక సువార్త పనిని ప్రారంభించాడు. ఆ పనిలో మొదటిలో నుండి కూడా ఫిలిప్పీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘము వారు, అనగా సంఘస్థులందరూ కూడా ఆయనతో పాటు పాలివారై ఉన్నారు సువార్త పనిలో. ఆ మంచి పని విషయంలో ఆ మంచి పనిని ప్రారంభించిన వాడు ఎవరు అని చెప్తున్నాడంటే, మీరు ఈ మంచి పనిని ప్రారంభించారు అని చెప్తున్నాడు. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు అంటే అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఆ మంచి పనిను ఆరంభించినటువంటి వాడు ఏ దినం వరకు దానిని కొనసాగించాలని చెప్పాడు? యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఇదిగో పౌలు ఒక సువార్త పనిని ప్రారంభించాడు. ఆ పనిలో ఫిలిప్పీన్స్ కూడా పాలిభాగస్థులై ఉన్నారు. వారు ఆ పనిని ఎంతవరకు చేయాలని నమ్ముతున్నాడు ఈ పౌలు? యేసుక్రీస్తు రాకడ వరకు కూడా, యేసుక్రీస్తు దినము వరకు కూడా ఆ పనిని అలాగే కొనసాగించునని నేను నమ్ముచున్నాను అని చెప్తూ ఉన్నాడు. చూడండి ఆయన నిజంగానే నమ్ముచూ ఉన్నాడు. ఏమనంటే, ఇదిగో ఆ పనిని ప్రారంభించిన వాడు దాని అంతవరకు కూడా, యేసుక్రీస్తు యొక్క రోజు వరకు, రాబోతున్నటువంటి యేసుక్రీస్తు యొక్క రోజు వరకు కూడా దానిని అలాగే చేస్తూ ఉంటాడని నేను నమ్ముచున్నానని ఫిలిప్పీన్స్ గురించి, ఫిలిప్పీన్లో ఉన్నటువంటి వారి గురించి పౌలు ఎంతో నమ్మకంగా ఉన్నాడు. నిజానికి ఆ పనిని మనం కూడా ప్రారంభించామనుకుంటా కదా, లేదా? మనం కూడా పౌలు ఎలాగైతే ప్రారంభించాడో మనం కూడా అలాగే ప్రారంభించాం. సువార్తను ప్రకటించడానికి మనం నిర్ణయించుకునే కదా వచ్చాము, అడుగు పెట్టాము. అయితే దానిని మనం కూడా ఏం చేయాలి? ఎంతవరకు దానిని మనం ఆలోచన చేయాలి? ఎంతవరకు మనం దాన్ని కొనసాగించాలంటే, యేసుక్రీస్తు రాకడ వరకు కూడా మనం దాన్ని కొనసాగించుతూనే ఉండాలి. ఇటువంటి ఆసక్తి ఖచ్చితంగా మనలో ఉండాలి. యేసుక్రీస్తు కూడా ఒకవేళ పాత నిబంధన ప్రకారంగా యేసుక్రీస్తు కూడా ఆ దేవాలయం గురించి ఎంత ఆశ కలిగి ఉన్నాడో, ఆ తర్వాత తన రక్షణ సువార్తను ప్రకటించడానికి ఎంత ఆకలి కొని ఉన్నాడో, ఆ విషయాలను మనం గమనించుకుంటూ ఆయన శిష్యులమే కదా మనమందరము. ఆయన శిష్యులమైనటువంటి మనం కూడా ఎలాగ ఉండాలని చెప్పాడు? ఎలాగ ఉండాలి? యేసుక్రీస్తును పోలినటువంటి వాళ్ళుగానే మనం కూడా ఉండాలి. ఆయన శిష్యులమే కదా మనం కూడా. అందుకే అయ్యో లూకాసువార్త 6వ అధ్యాయం 40వ వచనంలో చెబుతాడు ఇట్లా, శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు, శుద్ధుడైన ప్రతివాడు తన బోధకుని వలె ఉండును. ఏం చేయాలి అతడు? వారి యొక్క మనస్సును క్రీస్తుకు వలె మలుచుకోవాలి. వాళ్ళ హృదయాన్ని క్రీస్తు యొక్క హృదయం వలె మలుచుకోవాలి.
క్రీస్తు ఎలాగైతే తన తండ్రి పని పైన ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో, ఆ సత్క్రియ ఆరంభించినటువంటి మనం కూడా క్రీస్తు రాకడ వరకు కూడా అదే ఆసక్తిని కనబరుచుకుంటూ ఉండాలి. అలాగా క్రీస్తు యొక్క హృదయాన్ని మన హృదయంలాగా మార్చుకోవాలి, ఆయన యొక్క మనసును మన మనసులో మార్చుకోవాలి. ఇది పౌలు గారు అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులకు నేర్పిస్తున్నటువంటి మాటలు. చూడండి, తెసలోనికి రాసిన పత్రిక 1వ తెసలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం మనం చదివినప్పుడు అక్కడ ఈ విధంగా ఉన్నది. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితంగాను సంపూర్ణంగాను ఉన్నట్లు కాపాడబడునుగాక. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగును చేయును. ఏమంటున్నాడు ఇక్కడ? ఇదిగో దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితంగాను సంపూర్ణంగాను ఉన్నట్లు కాపాడబడునుగాక. ఎలాగ కాపాడబడాలని చెప్తున్నాడు ఇక్కడ చూడండి. సంపూర్ణంగా పరిశుద్ధపరచబడునుగాక అంటూ, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితంగాను సంపూర్ణంగాను ఉన్నట్లు కాపాడబడునుగాక. అంటే ఎలా ఉండాలంటున్నాడు? మన శరీరము, మన ఆత్మ, మన జీవము నిందారహితంగా ఉండాలి, సంపూర్ణంగా ఉండాలి. అలా ఉండుటకు మనము కాపాడుకోవాలి. ఇక్కడ శరీరము, ఆత్మ, జీవము, ఆత్మయు జీవమును శరీరమును ఈ మూడు చెప్పాడు. అక్కడ ఏవి మాత్రమే చెప్పబడలేదంటే

శరీరం మనం ఉండాలి అని తెలుసుకుంటున్నప్పుడు మన గురువు కూడా తన శరీరంలో ఏమైనా పాపం చేశాడా? ఆయన శరీరంలో ఏమైనాను కల్మషం ఉన్నదా? నిందాభరితంగా ఉన్నదా? నిందారహితంగా ఉన్నదా? ఆయన శరీరంలో ఏ నిందలు లేవు. గమనించాలి, పాపం సిలువ వేసేటప్పుడు కూడా పాపం ఉన్నదంటే ఆయనకి ఏదో ఇంకొక పాపం ఇంకొక ఏదో తప్పిదాన్ని బట్టి ఆయన చేశాడు. కానీ ఆయన శరీరంలో ఈ పాపం చేశాడని ఆయనకు శిక్ష వేయలేదు ఎవరు కూడా. చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు రాకడ వరకు మనం ఎలాగా ఉండాలి అని అంటే మన శరీరాలను కూడా మనం కాపాడుకుంటూ కూడా మనం దేవుని పని చేయాలి, సంపూర్ణంగా ఉండాలి, నిందారహితంగా ఉండాలి. చూడండి ఒకసారి ఎలాగ ఉన్నారో ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 1:5-6 చూడండి. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో నుండి జకరియా అని ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలీజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేరి. ఎలాగున్నారు ఇక్కడ ఉన్నటువంటి జకరియా ఎలీజబెతు? దేవుని సేవకులు వీళ్ళు, యాజకులు అన్నమాట. జకరియా ఒక యాజకుడు, అతని భార్య పేరు ఎలీజబెతు. ఎలీజబెత్కి యోహాన్ గారు పుడతారు. గమనించండి, చూడండి, దేవుడు విశ్వాసం తన విశ్వాసం కలిగినటువంటి తన పిల్లలను నిందారహితులుగా ఎంచుతూ ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఫస్ట్ దేవుని దృష్టికి ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారిని దేవుడు ఎప్పటికీ కూడా నిందితులుగా చూడడు. అక్కడ ఉన్నటువంటి జకరియా ఎలీజబెతులు కూడా దేవుని న్యాయ విధుల చొప్పునను సకల ఆజ్ఞల చొప్పులను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా ఉన్నారు. చూడండి, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపుతారో వారిని దేవుడు ఎప్పటికీ కూడా నిందితులుగా చూడడు. అందుకే అక్కడ ఏమంచాడు వాళ్ళను, సకల న్యాయ విధుల చొప్పులను నిరపరాధులుగా నడుచుకునొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. ఆజ్ఞలను ఫాలో అయ్యే విషయంలో, దేవుని యొక్క పనులు చేసే విషయంలో, ఆ చట్టాలను పాటించే విషయంలో వారు అపరాధులుగా లేరు, చక్కగా ఫాలో అవుతూ వచ్చారు వాళ్ళు. ఈరోజు మనం ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ కంటెంట్ ఇక్కడ ఎలాగ వెళుతూ ఉన్నదనే విషయాన్ని గమనించండి. యేసుక్రీస్తు యొక్క శిష్యులమైనటువంటి మనము ఆయన యొక్క హృదయాన్ని పోలి మనం కూడా ఉండాలి. ప్రతి విషయంలో ఆయన తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకునే వారిగానే ఉన్నాడు యేసుక్రీస్తు. తన తండ్రి పనినే చేయాలనే కోరుకుంటున్నాడు యేసుక్రీస్తు. తరచుగా ఆయన తండ్రి పని విషయంలో అలియక ఉంటున్నాడు. ఆహారం కూడా వద్దు, నాకు తండ్రి పని ఆహారంగా ఉన్నదని చెప్పుకుంటూ ఉన్నాడు. అయితే ఇలాగ తీసుకుని వచ్చినటువంటి దేవుడు ఏమంటున్నాడంటే శరీర విషయంలో కూడా నిరపరాధులుగానే ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తులను చూపిస్తూ వారు సకల ఆజ్ఞల విషయంలో యథార్థంగా ఆజ్ఞలను గైకుంటున్నారు కాబట్టి వారు అపరాధులుగానే లేరు అంటున్నాడు. ఇదిగో సకల న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకున్నారు వాళ్ళందరూ కూడా. అలా ఎవరైతే నిరపరాధులుగా నడుచుకుంటున్నారో వారందరినీ కూడా దేవుడు నీతిమంతులుగానే ఎంచుతూ ఉన్నాడు. ఈనాడు ఆజ్ఞలు గైకునే విషయంలో యేసుక్రీస్తును పోలి మనం కూడా ఉండాలి కదా. ఇదిగో ఆయన ఏమంటున్నాడంటే, నా తండ్రి ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని లేఖనము జ్ఞాపకం చేసుకున్నారు కదా దేవుడు చెప్పినటువంటి వచనాన్ని శిష్యులు. ఈనాడు దేవుని సేవకులైనటువంటి వారికి అలాగే దేవుని పనిని జరిగించాలి అనుకున్నటువంటి వారికి తన తండ్రి ఇంటి పైన ఎంత ఆసక్తి కలిగి ఉండాలి? ఆసక్తి ఉండాలి కదా. ఇదిగో కొనసాగించినటువంటి ఆ పని తుదమట్టుకు దాన్ని కొనసాగించుతూనే ఉండాలి యేసుక్రీస్తు యొక్క రాకడ వరకు కూడా. ఇదిగో ఎప్పుడైనా ఒకవేళ మనము విడిచిపెట్టినట్లయితే మనం ఏమైపోతాము? ఒకవేళ ఇక్కడ జకరియా ఉన్నారు, ఎలీజబెత్ ఉన్నారు. జకరియా ఎలీజబెత్ వీళ్ళిద్దరు కూడా సకల న్యాయ విధుల చొప్పున తరచుగా నడు

0: చేసుకుంటున్నారు కాబట్టి ఆ వాళ్ళు నీతిమంతులుగా ఉన్నారు. కానీ ప్రారంభించినటువంటి ఆ జీవితాన్ని మధ్యలో కల్తీ చేసినట్లయితే, ఒకవేళ దాన్ని మళ్ళీ సరిగా ఫాలో చేయకపోయినట్లయింటే దేవుడు వారిని నీతిమంతులుగా ఎంచేవాడా, ఉండేవారా? ఒకవేళ సకల న్యాయ విధుల చొప్పున వాళ్ళు చక్కగా నడుచుకుని వారుగా ఉండినట్లయితే వారు కూడా నీతిమంతులుగా అయ్యేవారు కాదు. ఇదిగో మనకు కూడా ఒక పని ఉంది. మనం కొనసాగించినటువంటి ఆ పనిని తుదమట్టుకు అనుసరిస్తూనే ఉంటేనే మనం నీతిమంతులం అవుతాము, పరిపూర్ణమవుతాం. చెప్పాడు కదా, పరిపూర్ణులుగా ఉండాలి. జీవం విషయంలోనూ, ఆత్మ విషయంలోనూ, శరీర విషయంలోనూ, అన్ని విషయంలోనూ మనం పరిపూర్ణులుగానే ఉండాలి. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చిందని మనం చదివినప్పుడు, మీరు మూర్ఖమైన వక్ర జనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులనైన దేవుని కుమారుల ఉన్నట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వల్లే కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థంగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణం కలుగును. పౌలు మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ, క్రీస్తు దినము ఒకటి వస్తుంది, ఆ దినమున మాకు మిమ్మల్ని చూసి అతిశయ కారణం ఉంటుంది, ఎందుకంటే మీరు ఆ పనిలో కరెక్ట్గా ఉన్నారని. చూడండి చూడండి, నిందించడానికి చెప్తున్న మాట కాదు కదా ఇది. ఇదిగో వారి మధ్యన మీరు నిర్పరాధులుగా ఉండాలని చెప్తున్నాడా, లేదంటే నిర్పరాధులుగా ఉండండి అని ప్రోత్సహిస్తూ ఉన్నాడా? అక్కడ బ్లేమ్ చేయడం లేదు పౌలు, మీ వే ఆఫ్ లైఫ్ను ఇలాగ మలుచుకోండి అంటున్నాడు. ఎలాగైతే జకర్యా, ఎలిజబెతు దేవుని యొక్క ఆజ్ఞల విషయంలో నిరపరాధులుగా ఉన్నారో, మనం కూడా యేసుక్రీస్తు యొక్క రాకడ వరకు నిరపరాధులుగానే ఉండాలి మనం కూడా. చూడండి, ఆ 14వ వచనంలో ఉన్నటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా విధేయత చూపించిన వారిగా అయినట్లయితే మనం కూడా ఏమవుతాము, నిరపరాధులుగానే, నిందారహితులుగానే మనం కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ఆ మూర్ఖ జనం మధ్య మనం కూడా నిందారహితులుగా, నిరపరాధులుగా ఉంటాం. ఎప్పుడు దేవుని యొక్క వాక్యమును మనం ఎప్పుడైతే చేతితో పట్టుకుంటామో, ఆ జీవవాక్యాన్ని మనము ఎప్పుడైతే జ్యోతుల వలె కనబరుస్తామో, ఇది గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ మనం ఫాలో అవ్వాలి, తర్వాత దానిని ఇతరులకు చూపించాలి, నేర్పించాలి. ఈ విషయంలో క్రైస్తవులు వెనకబడుతున్నామని మనం ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ థింగ్, మనము కరెక్ట్గా ఫాలో అవ్వలేకపోతున్నాం దేవుని యొక్క సత్యవాక్యాన్ని, దేవుని పనిని మనం సరిగ్గా చేయలేకపోతున్నాం ఫస్ట్ థింగ్. దెన్ ఆఫ్టర్ దాట్ మనము 2వ విషయంలో కూడా ఫెయిల్ అవుతున్నాం. ఎందుకంటే మొదటి విషయాన్ని మనం కరెక్ట్గా ఫాలో అయినట్లయితే దాన్ని ఖచ్చితంగా మనం వెంబడించే వారంగా ఉండినట్లే, మొదటి విషయము మనము చక్కగా దేవుని యొక్క జీవవాక్యాన్ని చేతపట్టుకొని అనుసరించే వారిగా ఉండినట్లయితే 2వ విషయాన్ని ఆటోమేటిక్గా మనం జరుపుతాం. ఇందులో మొదటి విషయాన్ని మనం ఫెయిల్ అవుతున్నాం కాబట్టి 2వ విషయాన్ని మనము చేయడానికి అవకాశం లేకుండా పోయింది. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా మూర్ఖమైన వక్రజనం. ఎందుకు ఆ మాట చెప్తున్నామంటే వారిని నిందించడం లేదు అక్కడ దేవుడు. వారికి సత్యవాక్యము తెలియదు, వారికి దైవిక విషయాలలో ఎటువంటి అనుభవం లేదు, దేవుని యొక్క ఆజ్ఞల విషయంలో దేవుడు ఎంతగా నిబద్ధత ఫాలో అవుతున్నాడో తెలియదు వాళ్ళకి. దేవుని సంగతులు ఏవి వారికి తెలియదు. కాబట్టి వారి మధ్యలో మీరు ఉన్నారు, మీరు కూడా వారి వలె ఉండగాకండి. వారి మధ్యలో మీరు ఉన్నప్పుడు మీరు జ్యోతులు పోలి ఉండండి, వెలుగుగా ఉండండి. ఒకవేళ మీరు మొదటిగా దేవుని కుమారులో ఉన్నట్లు సమస్త కార్యములను చేయండి, సనుగులు లేకుండా, సంశయం లేకోకుండా. ఆ తర్వాత జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వల్లే కనబడు వాళ్ళని చెప్తున్నాడు. ఇదిగో ఆ విషయాలలో మనం ఏ దాంట్లో కూడా సరిగా లేం. అందుకే రాకడ వరకు మనం కరెక్ట్గా సంతోషంగా, అతిశయంగా ఉంటామో లేమో అని మనకు భయంగా ఉంది. అందుకే చనిపోవడం అంటే భయపడుతున్నారు క్రైస్తవులు, చావు అంటే భయపడుతున్నారు. జీవితాన్ని సరి చేసుకోవాలనే విషయం ఎవరికి తెలియడం లేదు. ఇదిగో ఒక చిన్న ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. పరలోకానికి వెళ్ళేటువంటి పరిస్థితిలో ఒక చిన్న ఉదాహరణ మనం చూసుకోవచ్చు. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారనుకోండి. మొదటి కుమారుడు ఒకవేళ తిట్టాడంటే ఎక్కడికి వెళ్తాడు? రెండో కుమారుని దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ రెండో కుమారుడు మళ్ళీ తిట్టాడనుకో, మళ్ళీ మొదటి కుమారుడి దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ శరీరంలో నుండి జీవం వేరైన తర్వాత ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నటువంటి ఆ పరిస్థితిలో నీవు పరలోకం తప్పించబడిన తర్వాత మళ్ళీ పరలోకానికి వచ్చే అవకాశం లేదు. ఆ భయం మనకు ఉంది. ఇప్పుడు చనిపోయిన తర్వాత మన పరిస్థితి ఏమైపోతుందో ఏమో అని భయంగా ఉన్నాం మనం. ఇప్పుడు ఒకవేళ మనం సత్యవాక్యాన్ని సరిగా ఫాలో అవుతూ ఆయన ఆజ్ఞలను ఖచ్చితంగా వెంబడించేవారిగా ఉన్నట్లయితే ఆ భయం మనకు ఉండదు. గమనించండి, ఇక్కడ మూర్ఖమైనటువంటి వక్రజనములకు ఏమీ తెలియదు ఈ విషయాలు. లోకంలో ఉన్నటువంటి వారిని నిందించడం లేదు, కానీ వారికి దైవిక విషయాలలో అనుభవం లేదు కాబట్టి వారు అలాగా ఉన్నారు. కానీ అనుభవం కలిగినటువంటి మనం ఎలా ఉండాలి అని చెప్తున్నాడు ఇక్కడ. ఎప్పటికప్పుడు తన పిల్లలను మోటివ్ చేస్తున్నాడు పౌలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా. ఎప్పటికప్పుడు క్రైస్తవులను అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులను తన పత్రికల ద్వారా మోటివ్ చేస్తున్నాడు, రుద్దుతున్నాడు. మీరు అంతం వరకు కరెక్ట్గా ఉండండి, చివరి వరకు బాగా ఉండండి, మిమ్మల్ని చూసి నాకు అతిశయ కారణం వస్తుంది, ప్రోత్సహిస్తున్నాడు వాళ్ళని. మనకు ఆ విషయాలలో ఎటువంటి అనుభవం లేకపోవడం బాధాకరణం. కానీ మనము క్రైస్తవులం. ఎలాగా మనం క్రైస్తవులం అవుతాం? క్రీస్తుకు నాకు కలిగినటువంటి ఏ మనస్సును మన దగ్గర లేదు. క్రీస్తునకు కలిగినటువంటి ఏ ఆలోచన మనకు లేదు. ఇదిగో అక్కడ సమరయ వాళ్ళు అన్నిలు అందరూ నా దగ్గరికి వాక్యం వినడానికి వస్తున్నారు, భూ సంబంధమైన ఆహారము నాకు వద్దు అని చెప్పినటువంటి క్రీస్తు మనసు మనలో ఉందా? ఎప్పుడెప్పుడు ఆహారం తిందామా, ఎప్పుడెప్పుడు మాంసం తిందామా, ఎప్పుడెప్పుడు బిర్యానీ తిందామా, ఎప్పుడెప్పుడు ఇదే తిందామా అని చెప్పి దైవికమైనటువంటి విషయాల్లో మనం ఎదగలేకపోతున్నాం. అలాగే ఎదగాల్సినటువంటి వారికి కూడా ఎదుగుదలను మనం ఆపేస్తూ ఉన్నాము. కేవలము మన యొక్క ఆసక్తి సరిగా లేకపోవడానికి గల కారణాన్ని బట్టి ఎదుటి వారిని కూడా మనము అభివృద్ధి చెందించలేకపోతూ ఉన్నాం. అలాగే యెరూషలేము దేవాలయంలో వ్యాపారం చేసుకుంటున్నటువంటి వారిని చూసి యేసుక్రీస్తు ఎలాగైతే బాధపడి కోపపడి వారిని అందరినీ కూడా తరిమివేశాడో అటువంటి ఆసక్తి మనకు లేదు. దైవికమైనటువంటి విషయాలలో ఎదుగువారు ఎప్పటికీ తండ్రి పని మీద ఆసక్తి కలిగి ఉంటారు. అక్కడ యేసుక్రీస్తు మందిరంలోనికి ఎవరెవరో వచ్చి ఏవేవో పనులు చేసుకుంటూ ఏవేవో అన్యాయంగా వ్యాపారాలు చేసుకుంటూ ఉంటే తన కుమారుడైనటువంటి క్రీస్తుకి బాధ లేచింది. ఈనాడు మనకు కూడా మన దేవుని మందిరం అయినటువంటి ఈ సంఘమును కాపాడుకోవాల్సిన పరిస్థితి మనకు ఉన్నదంటారా లేదంటారా? ఒకవేళ పాత నిబంధన కాలం ప్రకారము ధర్మశాస్త్ర ప్రకారము యెరూషలేము దేవాలయానికి దేవుడు ప్రాముఖ్యతనిచ్చినప్పుడు, ఇప్పుడు మనము కొత్త నిబంధనలో ఉన్నాము. కొత్త నిబంధనలో సంఘానికి దేవుడు ఎంత ప్రాముఖ్యతనిచ్చాడో మనం మర్చిపోవాలమా? ఇదిగో సంఘములో నేను జీవిస్తున్నాను, ఇదిగో నీ శరీరముతో నన్ను మహిమపరచండి. మన సంఘమే ఆయన శరీరం, సంఘమే ఆయన శరీరం. ఆ శరీరంతో మనము దేవుని మహిమపరిచేవారిగా ఉండాలనా? సంఘమును ఆయన శరీరములో పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తున్నాడని మీకు తెలియదా? అటువంటి సంఘంలో ఉంటున్నటువంటి మనము పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైనటువంటి పనులు జరుగుతున్నప్పుడు మనకు ఎంత బాధ కలిగి ఉండాలి, ఎంత ఆసక్తి కలిగి ఉండాలి? ఇదిగో మనుషునికి మనుషుడు ఒకవేళ తప్పిదము చేసినట్లయితే దేవుడు క్షమించునేమో, కానీ పరిశుద్ధాత్మకు ఒకవేళ వ్యతిరేకంగా ఏ తప్పిదమైనా చేసిన ఎడల ఈ యుగమందైనను రాబో యుగమందైనను మానవునికి క్షమాపణ లేదని చెప్పాడు కదా. ఈ మాటలు మర్చిపోయామా మనము? మర్చిపోయినట్లయితే క్రీస్తు యొక్క రాకడలో మనము ధైర్యంగా ఉండేవారిగా లేము. ఇంకా మనం గమనించుకున్నట్లయితే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివినప్పుడు, కేఫా అంత్యోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడేను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని ఏలయనగా యాకోబు నద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. ఇది గమనించండి, పేతురు ఏం చేశాడు అనంట, ఇక్కడ కేఫా అనేటువంటి పేతురు ఏం చేశాడంట, ఇక్కడ ఇంతకుముందు యూదులు వచ్చినప్పుడు ఆయన అన్యులతో భోజనం చేస్తూ ఉన్నాడు. ఆ యూదులు వచ్చినప్పుడు ఏం చేశాడంటే అతని చేతులు పక్కకు తీసి దాచివేసుకున్నాడు, భయపడ్డాడు. అంటే అతనికి సత్యము తెలుసు, పేతురుకి ఇదిగో అన్యులు కూడా దేవుని యందు ఆశీర్వదించబడ్డారు, అన్యులు కూడా ఈరోజు అంగీకరించబడ్డారనే విషయం అతనికి తెలుసు. కానీ వచ్చినటువంటి యూదులకు, యాకోబు వారికి, వాళ్ళెవరికి కూడా ఆ విషయం తెలియదు. కానీ ఇతడు ఏమయ్యాడంటే భయపడ్డాడు, వాళ్ళు ఏమనుకుంటారు ఏమో అని. నిజానికి సత్యం తెలిసినటువంటి నీవు భయపడవలసినటువంటి పని లేదు కదా. కానీ ఇప్పుడేం చేశాడంటే పౌలు, నేను అప్పుడు మాత్రం భయపడాల్సిన పని లేదు, అతడు ఇప్పుడు నీ అపరాధిగా లేడు. అయితే కేఫ అంత్యోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడేను గనుక నేను ముఖాముఖిగా ఎదిరించి తిని ఏమయ్యాడంట పేతురు, అక్కడ అపరాధిగా ఎంచబడ్డాడు కాబట్టి నేను ఎదిరించాను. ఇక్కడ ఏం చేశాడంట, ఇక్కడ పౌలు కూడా ఏం చేశాడంటున్నాడు, పేతురు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి పేతురును అపరాధిగా ఎంచుతూ అతనిని ఎదిరించాడు. చూడండి, ఇక్కడ ఏ క్రైస్తవుడైనా కానీ తప్పు చేసినప్పుడు ఒకవేళ అతనికి బుద్ధి చెప్పేటువంటి ఎదురింపు గనక జరిగినట్లయితే అతడు ఖచ్చితంగా మారుతాడు కదా. పాపము ఏం చేస్తుందంటే క్రైస్తవుడి అపరాధిగా ఎంచుతుంది. మనం ఎలాగా అపరాధులుగా నిలబడకూడదు, మనం ఎలాగా నిరపరాధులుగా కనబడాలి అని అంటే, దేవుని పనిని మనం చక్కగా చేసుకున్నప్పుడు నిరపరాధులుగా కనబడతాం, అపరాధులుగా మనం కనబడాం. దేవుని పనిని మనము ఆలోచన చేసినప్పుడు గమనిస్తే ఇక్కడ పేతురు చాలా అపరాధిగా కనబడుతున్నాడు పౌలుకు. ఏమయ్యా, నీకు అన్నిలు కూడా అంగీకరించబడ్డారని తెలుసు కదా, మరి నీవెందుకని ఇలాగ చేతులు వెనక్కి తీసావనే కారణంతో కాబోలు అపరాధిగా ఎంచబడుతున్నాడు. అందుకు ఎదురిస్తున్నాడు ఇక్కడ పౌలు. ఎందుకనంటే ఒక పాపము క్రైస్తవుడిని అపరాధిగా ఎంచబడుతుంది, ఎంచేటట్లుగా చేస్తుంది. అందుకే యాకోబు పత్రికలో ఒక మాట చెప్తాడు యాకోబు గారు. యాకోబు పత్రికలో 5వ అధ్యాయం యాకోబు పత్రికలో ఒక మాట చెప్తారు, 5వ అధ్యాయము 20వ వచనంలో. 5వ అధ్యాయం 19వ వచనం నుండి 20వ వచనంలో, నా సహోదరులారా, మీలో ఎవడైనానో సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనికి సత్యమునకు మళ్లించిన ఎడలా పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకునవలను. ఏం చేయాలంటున్నాడు ఇక్కడ క్రైస్తవులను, ఒకవేళ ఎవడైనాను సత్యంలో నుండి తొలగిపోయినప్పుడు వాడి దారిన వాడిని వదిలిపెట్టాలంటున్నాడా? వాని మానను వదిలిపెట్టేయండి, దేవుడు అతనికి తీర్పు తీరుస్తాడని చెప్తున్నాడా? లేదా అతడికి సత్యమును మళ్ళీ బోధిస్తే ఆ బోధించినప్పుడు ఒకవేళ అతడు మారతాడేమో అని అనుకుంటున్నాడా? చూడండి, పేతురు గారు కూడా అక్కడ తప్పు చేశారు, అపరాధిగా ఎంచబడుతూ ఉన్నారు. ఒక ఒక బ్లేమ్ వచ్చింది అతని మీద, నింద వచ్చింది అతని మీద. అప్పుడు పౌలు ఎదిరించుతున్నాడు. ఒకవేళ పౌలుకు మంచి గుణమే గనక ఉండినట్లయింటే కొందరు అనుకుంటారు కదా, పేతురు తప్పు చేసినప్పుడు పౌలు ఎందుకు ఎదిరించాలి, పేతురు కూడా పరిశుద్ధాత్మ వశుడే కదా, పేతురు కూడా దేవుని సేవకుడే కదా, పేతురును ఎందుకు పౌలు ఎదిరించాలి అని అడుగుతావని వెళ్ళి? లేదు, తప్పు చేసింది పేతురైనా యాజకుడైనా ఇంకొకరైనా ఆ తప్పు సత్యము నుండి తొలగింపబడుతుంది కాబట్టి అతన్ని నిందారహితుడు అపరాధిగా ఎంచబడుతూ ఉన్నది కాబట్టి ఆ అపరాధమును అతని నుండి తీసివేయడానికి నీవు హెచ్చరిక చేయాల్సిన అవసరం ఉంది. ఇదిగో ఎవడైనను సత్యం నుండి తొలగిపోయినప్పుడు అతనికి బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదంటారా? అలా చేయాలనే కదా బైబిల్ గ్రంథం అంతా చెప్తుంది. పాపిని వాని తప్పు మార్గంలో నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకున్న వలెను. నీవు పాపము చేసిన వాణిని మళ్లించినప్పుడు వాని పాపములను తీసి ఆత్మను రక్షించిన వాడు అవుతావు కదా. ఒకవేళ సత్యంలో నుండి దూరమైపోతున్నటువంటి నీ సహోదరుడు ఒకవేళ అపోస్తలుడు అయినప్పటికీ కూడా, సత్యంలో నుండి దూరమైపోతున్నటువంటి ఒకవేళ యాజకుడు అయినప్పటికీ కూడా అతడికి సత్యము తెలిసినటువంటి నీవు బుద్ధి చెప్పవలసిన అవసరం లేదంటారా? ఇదిగో ఎప్పటికప్పుడు పౌలు తన సహోదరులను, దేవుని విశ్వాసులను, క్రైస్తవులను, క్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులను ఎప్పటికప్పుడు మోటివు చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. వారు అపరాధములు చేసినప్పుడు వారికి హెచ్చరికలు ఇస్తూ వచ్చాడు. వారు మంచి పనిలో బాగా ఆసక్తి కలిగిన వారిగా ఉన్నప్పుడు ప్రోత్సహిస్తూ వచ్చాడు. వారిని ముందుకు నడిపించాలి, దేవుని ఎందు సంపూర్ణంగా చేయాలని క్రీస్తును ప్రకటించుకుంటూ వస్తూ ఉన్నాడు. అందులో భాగంగా ఒకవేళ అక్కడ మొదటి మూలమైనటువంటి ఇదిగో పేతురు నేను నీ నేను నా సంఘమును నీ మీద కట్టుతున్నానని చెప్పినప్పుడు పేతురు గొప్పవారిగా ఎంచబడినప్పటికీ కూడా అటువంటి పేతురు కూడా చిన్న అపరాధముల వలన అపరాధిగా ఎంచబడ్డాడు. అప్పటికి కూడా పౌలు ఎదిరించాడు తప్పు జరిగిపోతుంది అని. ఇలా మనం ఆలోచన చేసినప్పుడు ఎప్పటికప్పుడు దేవుని బిడ్డలు క్రైస్తవులందరూ కూడా సత్యములో ఎదగాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఈనాడు ఎన్నో సంగతులలో మనము వెనకబడిపోతున్నాము, గమనించండి. క్రైస్తవులకు ఒక మంచి ఉద్దేశాలు ఉన్నాయి, ఎందుకంటే మనము ఈ మూర్ఖులకు వక్రజనంలో నుండి బయటికి వచ్చాము. ఆ వక్రజనంలోకు సత్యమును తెలియదు కదా పాపం. వారు పాపం చేస్తున్నారు కదా వాక్యం ప్రకారంగా. వారికి నువ్వు సువార్తను ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది, కానీ నీవే వారిని పోలి నడుచుకుంటున్నావేమో, గమనించండి. ఇదిగో దేవుని వాక్యము తెలియని వారికి నీవు జ్యోతుల వలె కనపడాలి అని చెప్పినప్పుడు, ఇదిగో నీ సత్క్రియలను వారి ఎదుట కనపరచు అని చెప్పినప్పుడు, వారి క్రియలతో మనం కూడా పాలి భాగస్థులమని అయినట్లయితే దేవుని పనిని మనం సరిగా చేస్తున్న వారం అవుతామా? ఇదిగో దేవుడు వాగ్దానం చేశాడు మనకు, తన పిల్లలైనటువంటి మనకు దేవుడు వాగ్దానం చేశాడు, మీ కొరకు జీవ కిరీటాన్ని ఉంచాను, మీరు జాగ్రత్తగా మీ క్రియలను జరిగించండి. ఇదిగో మరణము వరకు నమ్మకంగా ఉండండి. అక్కడ జకరియా, ఎలిజబెత్ వాళ్ళు ఏ విధంగా ఉంటే అంగీకరించబడ్డారు? ఆయన ఆజ్ఞల విషయంలో చక్కగా పాటించుకుంటూ వచ్చారు కాబట్టి వాళ్ళు అంగీకరించబడ్డారే, కానీ వారు ఆజ్ఞలు గైకొనకపోయింటే అంగీకరించబడే వాళ్ళా? అలాగే మనము కాన్ఫిడెన్స్గా ఉండాలి. దేవుని యొక్క వాక్యము మీద మనము మంచి కార్యముల మీద, మంచి ఆ పనుల మీద, మంచి సత్క్రియల మీద మనకి ఎప్పటికప్పుడు ఆసక్తిని నిలిపేవారిగానే ఉండాలి. ఒకవేళ మనల్ని చెడు ప్రోత్సహించవచ్చు, ఒకవేళ మెజారిటీ పీపుల్ మనల్ని చేయాలని ప్రోత్సహించవచ్చు, కానీ మనము వెలుగు వలె వారి ఎదుట వెలుగును ప్రకాశింపజేయాలి. మనం కలిసిపోకూడదు, ఎందుకంటే మనం లోకంలో నుండి వేరైపోయిన వారం కదా. ఇదిగో భ్రష్టత్వం కలిగినటువంటి లోకంలో నుండి వేరైపోయి క్రీస్తు రక్తం వలన మనం కడగబడి ఆయన నిబంధన గ్రంథంలో మనము నిబంధనకు బద్దులమై ఆ ఆజ్ఞలు అనుసరించుతూ నడుచుకోవాల్సిన వారిగా మనం ఉన్నాం. అలాంటి వారికి కూడా ఇంకా వాక్యం అందించే వారిగా మనం ఉన్నాం. అలాంటి మనం మళ్ళీ మనము వెనక్కి వెళ్ళి చూసినట్లయితే మనం సరిగా లేని వారిగానే ఉంటాం. అందుకే ప్రకటన గ్రంథంలో చెప్తాడు ఒక మాట, ఇదిగో
1: నీవు మొదటి నుండి చేసినటువంటి ఆ పనుల విషయంలో నువ్వు అలాగే లేవు. అంతం వరకు
0: మొదటివు నీవు మంచిగానే ప్రారంభం చేశావు, కానీ చివరి వరకు వాటిని గైకొనలేకపోయావు. నీ మీద నేను ఒక నిందను మోపాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దేవుని సంఘముల మీద దేవుని నిందను మోపుతున్నాడంటే నమ్మమ్మా? దేవుడే నిందను మోపుతున్నాడు. కారణం ఏమిటనంటే తన ఆజ్ఞల ప్రకారం నడుచుకోలేని జనుల పైన సంఘముల మీద దేవుడు నిందను మోపుతున్నాడు. ఒకవేళ దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటూ ఉన్నటువంటి వారిని దేవుడు ఎప్పటికప్పుడు అభివృద్ధి చేయాలని ఆశిస్తూనే ఉన్నాడు. అప్రిషియేట్ చేస్తున్నాడు, వారిని అభినందిస్తున్నాడు. ఇదిగో వీరు దేవుని ధర్మశాస్త్రం యందు ఎప్పటికప్పుడు ఆజ్ఞల విషయంలో జాగ్రత్తగా ఉన్నారు కాబట్టి వీరు అంగీకరించబడ్డారని చెప్పిన మాట గొప్పది. అంతేగాని మొదట్లో ప్రారంభించినటువంటి ఆ విషయము మనము అంతం వరకు సరిగా చూసుకోలేకపోతే మనం ఫెయిల్ అయిపోతామో, మనం కూడా మరణానికి భయపడే వారిగా ఉంటామేమో. గమనించుకుంటూ మన జీవితాలను ముందుకు తీసుకెళ్లాలి ప్రియులారా. ఎందుకంటే దేవుడు మనకు వాగ్దానం చేశాడు, జీవం కిరీటాన్ని మీకు ఇస్తానని. మరణం వరకు నమ్మకంగా ఉండము, నీకు జీవ కిరీటాన్ని నేను ఇస్తానని చెప్పాడు దేవుడు. అయితే మనం ఆ జీవ కిరీటాన్ని పోగొట్టుకునే వారిగా ఉంటున్నామేమో. ఇదిగో ఏ క్రీస్తు ఆకడ వరకు కూడా, క్రీస్తు వచ్చే వరకు కూడా శరీర విషయంలోనూ ఆత్మ విషయంలోనూ జీవ విషయంలోనూ మనం జాగ్రత్త కలిగి ఉండకపోతే మనం కూడా నశించిపోయే వారిగా ఉంటాము, అంగీకరించబడని వారిగా మనం కూడా ఉంటాం. మనం అంగీకరించబడాలి, కానీ మనం అంగీకరించబడకపోతే దేవుడు మనలను నోటిలో నుండి ఇంగిలితో సమానంగా ఉమ్మివేస్తానని చెప్పాడు. ఇదిగో నా నోటు నుండి నేను ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. ప్రభువా అని పిలుస్తున్నావు, నువ్వు ఒప్పుకుంటున్నావు ప్రభువేనని. కానీ ప్రభువు చెప్పిన ప్రకారము నువ్వు లేకపోతే నువ్వు ఎప్పటికీ కూడా పరలోక రాజ్యం చేరలేవు. నీవు మాత్రమే కాదు, నీతో పాటు ఇతరులను కూడా చేర్చలేవు. గమనించండి, ఒక్కరజనం మూర్ఖులకు ఒక్కరజనం మీద మనం కూడా వారి ఎదుట మనం కూడా ఇలా వెలుగును పట్టుకొని జీవించాలి. జీవవాక్యం అనే వెలుగును మనం పట్టుకొని జీవించాలి. మనం వారిలో కలిసిపోకూడదు. బాధాకరమైన విషయం ఇది. మనం మన జీవితాలను సరిచేసుకొని క్రీస్తులో మనం పరిపూర్ణం అవుదాం. క్రీస్తు మనం కోసం అది ఎదురు చూస్తున్నాడు, మన నుండి మన కోసం అక్కడ ఎదురు చూస్తున్నాడు ఇవన్నీ మనం జరిగించాలి అని. కానీ మనము ఆ విషయంలో వెనుకబడినట్లయితే సరిగా మనం క్రీస్తును ఫాలో అయ్యేవారిగా లేము కాబట్టి మనము నమ్మకాన్ని పోగొట్టుకున్నట్లయితే నరకాన్ని అంగీకరించిన వారిగానే ఉంటాం. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా వాక్యాన్ని అంగీకరించగలరని సమస్తమును దేవునికి అప్పచెబుతూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.

క్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి నామంలో ప్రభువు ద్వారా జతపరచబడిన పరిశుద్ధులైన మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మనల్ని ఎల్లవేళలా కాచి కాపాడి సంరక్షిస్తూ మనకు అన్ని విషయాల్లో తోడుగా ఉన్నటువంటి దేవాది దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి స్తుతులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన మనల్ని వెన్నంటి ఉండి అన్ని విషయాల్లో ప్రోత్సహిస్తూ వస్తున్నటువంటి విధానాన్ని బట్టి అందులో భాగంగానే ఈ సమయం ముందు మనం ఈ రీతిగా కలుసుకోవడం జరిగింది. దేవుడు ఆయన కృపను మన ఎడల విస్తరింపజేయకపోతే, ఆయన యొక్క కను సన్నలలో అంటే ఆయన కంటి చూపులో మనం ఉండకపోతే ఈనాడు సజీవులుగా ఉండేటువంటి అవకాశం కూడా మనకైతే వచ్చేది కాదు. దేవుడు అన్ని విషయాలు మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు, జీవాన్ని ఇస్తూ ఉంటున్నాడు, సంరక్షిస్తూ ఉంటున్నాడు. అందుకే ఆయన ఇచ్చినటువంటి జీవంతో ఈనాడు కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ సంవత్సరం మొదటి నుంచి మనము రక్షణ అనేటువంటి విషయాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉంటున్నాం. అందులో భాగంగానే మనము గడిచిన 4 వారాలుగా వాక్యము వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, ఆ తర్వాత రక్షణ అనుభవంలోనికి రావాలి అనేటువంటి బైబిల్ పాఠాలని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈనాడు దానికి సంబంధించి ఒక వ్యక్తి లోకంలో నుంచి వేరుపరచబడడానికి తాను జీవిస్తున్నటువంటి జీవితము దైవ చిత్తానుసారముగా జీవించట్లేదు అని ఎప్పుడైతే ఆలోచన చేస్తాడో, నా యొక్క జీవితం ఇది కాదు, దేవుడు నా నుంచి కోరుకుంటున్నది ఇది కాదు, ఆయన యొక్క ప్రణాళిక ఇది కాదు అని ఆలోచన చేసినటువంటి మానవుడు తండ్రి అయినటువంటి దేవుని కుమారుడు అవ్వడానికి జరిగేటువంటి ఒకే ఒక కార్యక్రమం ఈనాడు మనం తెలుసుకోబోయేటువంటి బాప్తిస్మం అనేటువంటి లెసన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బాప్తిస్మము కార్యక్రమము అనేది జరగకుండా ఒక వ్యక్తి దేవుని కుమారుడు అనిపించుకోలేడు. క్రైస్తవుడు అనిపించుకోవచ్చు, ఎందుకంటే ఆరాధనకి వెళ్తారు, వాక్యం వింటారు, లేదా వాక్యం ప్రకటిస్తారు, అనేక మంది ఎదుట పరిశుద్ధులుగా జీవిస్తారు. కానీ దేవుని కుమారుడు నువ్వు అవ్వాలంటే, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే, ఒక మనిషి జీవితంలో ముఖ్యంగా జరగవలసినటువంటి ఘట్టము ఏదైనా ఉందా అంటే ఈ బాప్తిస్మం అనేది. ఈ బాప్తిస్మం అనేది లేకుండా ఏ వ్యక్తి కూడా ప్రపంచంలో రక్షణలోనికి రాలేడు. ఈనాడు మనం అంత గొప్ప పాఠాన్ని కూర్చి మనం నేర్చుకోబోతున్నాం. ఒక మనిషి యొక్క జీవితం ఇది చాలా ముఖ్యమైనటువంటిది. తన యొక్క పాప జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులను నడిపించడానికి అవసరమైనటువంటి గొప్ప కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా పరలోకంలో సంతోషం కలుగుతుంది, దేవదూతల ఎదుట ఆనందం కలుగుతుంది, వారందరూ సంతోషిస్తారు. వారే కాకుండా ఈ యొక్క లోకంలో అనేక మంది ఆనందముతో బాష్ప బిందువులు కూడా కార్చడానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక కార్యక్రమం బాప్తిస్మం. ఈనాడు మనం ఆ యొక్క బాప్తిస్మం అనేటువంటి లెసన్ గురించి మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా బాప్తిస్మం అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఈ యొక్క బాప్తిస్మము అనేటువంటి పదము గ్రీకు భాషలో నుంచి ఇంగ్లీష్లోకి, ఇంగ్లీష్ భాషలో నుంచి తెలుగులోనికి తర్జుమా చేయడం జరిగింది. దీనిని గ్రీకు భాషలో బ్యాప్టిజో అంటారు, BAPTIZO బ్యాప్టిజో. బ్యాప్టిజో అనేటువంటి ఆ యొక్క పదం నుంచే బాప్టిస్మం ఇంగ్లీష్ వర్డ్ BAPTISM బాప్టిజం అనేటువంటి ఇంగ్లీష్ పదం వచ్చింది. ఈ యొక్క బాప్టిస్మం అనేటువంటి పదంలో నుంచే మనము తెలుగులో ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నటువంటి ఈ యొక్క పదం కూడా ఉద్భవించింది. ఈ యొక్క బాప్టిజో, బాప్టిస్మం, బాప్టిస్మము అనేటువంటి వీటన్నింటి యొక్క అర్థము ఏమైనది అంటే, గ్రీక్లో కానివ్వండి,
లేదా ఇంగ్లీష్లో కానివ్వండి లేదా తెలుగులో కానివ్వండి, ఈ యొక్క పదాల అర్థం ఏమైందంటే పూర్తిగా ముంచుట, అంటే పూర్తిగా ముంచబడము. రెండవ అర్థము నీటిలో మునగడము లేదా నీటిలో ముంచడము. మూడవ పదం ఏమైందంటే సమాధి చేయడము, సమాధి చేయబడము, పాతి పెట్టడము. ఈ యొక్క అర్థాలు అన్నీ ఆ యొక్క బాప్టిజమం అనేటువంటి పదానికి వచ్చేటువంటి అర్థాలు అన్నమాట. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము బాప్తిజం అనే దాని గురించి ఆలోచించేటప్పుడు దీని మూల పదం ఏమైనది అనేటువంటి విషయం మనకు అవగాహన రావాలి కాబట్టి నేను ఈ యొక్క విషయాన్ని మీకు తెలియజేశాను. బాప్టిజం అనే గ్రీక్ పదం నుంచి బాప్టిజం వచ్చింది. ఆ బాప్టిజం నుంచి మన తెలుగులో బాప్తిజము అనేటువంటి పదాన్ని వాడుతూ ఉంటున్నాం. ఇది తర్జుమా చేసేటప్పుడు వాడబడినటువంటి పదాలుగా మనం ఆలోచన చేయాలి. ఈ సమయమందు ఒక వ్యక్తి లోకంలో జీవిస్తూ ఉన్నాడు. లోకంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తన యొక్క అలవాట్లు కానివ్వండి, తన యొక్క పద్ధతులు కానివ్వండి, తన యొక్క వేషధారణ కానివ్వండి, తన యొక్క జీవితపు విధానం కానివ్వండి, మాటలు కానివ్వండి, నడవడిక కానివ్వండి, చూపులు కానివ్వండి, అతని యొక్క చేష్టలు కానివ్వండి, అతని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు కానివ్వండి, సమస్తము చెడ్డవిగా ఉంటాయి. సమస్తము చెడ్డవిగా ఉంటాయి ఎందుకంటే అతను లోకంలో బ్రతుకుతున్నాడు. లోకంలో బ్రతికేటువంటి వ్యక్తి దేవుని సంబంధి కాదు, సాతాను సంబంధి. అతను సాతాను యొక్క స్వాధీనంలో ఉంటాడు కాబట్టి సాతాను ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడో అతనికి లోబడేటువంటి ఒక వ్యక్తి కూడా సేమ్ అలాంటి స్వభావాన్ని కలిగి ఉంటాడు. అయితే దేవుని సంబంధమైనటువంటి వ్యక్తిని మన గురించి మనం ఆలోచన చేస్తే చాలా గొప్పగా వర్ణించబడ్డాయి ఆ విషయాలకు వచ్చి. అది రక్షణలోకి వచ్చిన తర్వాత ఆ విషయాలు మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు ఈ యొక్క లోకంలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తి తాను అతని యొక్క జీవితాన్ని బట్టి, అతని యొక్క అలవాట్లను బట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఏదో ఒక సందర్భంలో విన్నప్పుడు కావచ్చు, లేదా వారి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లల్లో ఉన్నటువంటి మనుషులు క్రైస్తవులై ఉండి వారు ప్రార్థనకు వెళ్తూ ఉండడం వల్ల, వారి యొక్క కుటుంబాలలో కుటుంబ ప్రార్థన పెట్టుకోవడం ఆ సందర్భంలో అతను వాక్యం వినడం కానివ్వండి, లేదు ఊర్లో ఉన్నటువంటి సంఘము ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి మైక్ సెట్ ద్వారా వాక్యాన్ని పెట్టినప్పుడు ఆ యొక్క వాక్యం విన్నటువంటి ఆ సందర్భంలో కానివ్వండి, స్నేహితుల ద్వారా మాట్లాడుకుంటున్న సందర్భంలో కానివ్వండి, కరపత్రాలు వారి చేతికి ఇవ్వబడినప్పుడు ఆ యొక్క కరపత్రాలు చదవడం ద్వారా కానివ్వండి, ఏదో ఒక రూపంలో ఏదో ఒక మనిషి ద్వారా, ఒక వ్యక్తి ద్వారా ఖచ్చితంగా అతని యొక్క చెవులకు దేవుని యొక్క వాక్యం చేరడం జరుగుతుంది. దీనినే వాక్యము వినడం అంటారు. ఒక వ్యక్తి వాక్యాన్ని వినిన వెంటనే ఎవ్వరు కూడా దానిని కూర్చున్నటువంటి ఆలోచన 100% ఎవ్వరు చేయరండి. ఎందుకంటే దాని పొడవు, లోతు, వెడల్పు ఎవ్వరికీ తెలీదు. ఇది లోకంలో ఉన్నటువంటి కార్యక్రమం అయితే వాళ్ళు ఒక అంచనా వేయగలరు, కానీ దేవునికి సంబంధించినటువంటి విషయాన్ని ఎవ్వరు కూడా అంచనా వేయలేరు. అతను విని దాన్ని బట్టి, చదువు దాన్ని బట్టి అతను కలిగినటువంటి ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని అతను ఇంకొంచెం దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఇంట్రెస్ట్ చూపించవచ్చు. ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా ద్వారా కూడా కావచ్చు, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, సంథింగ్ సంథింగ్, ఇలా ఏదో ఒక దాని ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఆసక్తి చూపి అతను విని దాని వలన అతని యొక్క హృదయంలో ఒక ఆలోచన కలుగుతుంది. ఏం ఆలోచన కలుగుతుందంటే, నిజమే కదా ఇక్కడ వాక్యం చెప్పబడింది, ఇప్పటి వరకు నేను ఉన్నటువంటి స్థితి వేరు, ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి స్థితి వేరు, నా బ్రతుకు వేరు, అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బ్రతుకు వేరు, నా జీవితం వేరు, కష్టాలు, నష్టాలు, సమస్యలతో సతమతమైపోతూ, మానసిక వేదనతో ఇబ్బంది పడుతూ, శ్రమలు అనుభవిస్తూ, నిందలు అనుభవిస్తూ, హింసలు అనుభవిస్తూ, రకరకాలుగా నేను క్షీణించిపోతున్నాను. కానీ లోకంలో ఉన్నటువంటి ఒక క్రైస్తవుడు రోజు రోజుకి
వర్ధిల్లుతూ ఉన్నాడు, అతని యొక్క ముఖము కాంతివంతంగా ఉంటుంది అని ఆలోచన చేసినటువంటి ఆ యొక్క వ్యక్తి దేవుని వైపు రావడానికి అతని మనసును మార్చుకుంటాడు, దేవుని వైపు రావడానికి అతను ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఎప్పుడైతే వాక్యం అతని యొక్క హృదయాన్ని తాకుతుందో, ఆ యొక్క వాక్యము అతని మనసులో ఒక గొప్ప క్రియను జరిగిస్తుంది. ఆ యొక్క క్రియ విశ్వాసము. వాక్యం వినాలి, వినటం వలన విశ్వాసం కలుగుతుంది. ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి అతని యొక్క మనసులో ఒక యుద్ధం జరుగుతుంది. శరీరానికి మనసుకి ఒక యుద్ధము. ఆ యొక్క యుద్ధములో శరీరం గెలుస్తుందా మనసు గెలుస్తుందంటే ఖచ్చితంగా మనసు గెలవాలని అతను ప్రయత్నం చేస్తాడు, శరీరం గెలవాలని ఎప్పుడు కూడా అతను ప్రయత్నం చేయడు. ఎందుకంటే ఆ యొక్క యుద్ధము పేరేంటి? పశ్చాత్తాపము. ఈ యొక్క పశ్చాత్తాపము అనేది అతని యొక్క హృదయములో జరిగినప్పుడు దాని వలన వచ్చే ప్రతిఫలము ఏమై ఉంటుందంటే విజయమే. మనసు గెలుస్తుంది, శరీరము గెలవదు. అతను మారు మనసు పొందిన ఆ తరువాత అతను చేయవలసినటువంటి క్రియ ప్రభువారిని ఒప్పుకోవాలి. ఎప్పుడు జరుగుతుంది ప్రభువారిని ఒప్పుకోవడం అంటే, అతను దేవుని కుమారుడు అవ్వడానికి సిద్ధపడినప్పుడు. పరలోకమందు ఒక గొప్ప కార్యక్రమాన్ని జరిగించాలని అతని మనసులో ఆలోచన చేసినప్పుడు, దేవదూతల ఎదుట సంతోషము కలగడానికి ఒక కారణమైనప్పుడు, అప్పుడు అతను బాప్తిస్మం తీసుకోవాలని ఆలోచన చేస్తాడు. ఆ యొక్క కార్యక్రమం కొరకు సిద్ధపడి సంఘము ఎదుట, సువార్తికుల ఎదుట, భూమి ఎదుట, ఆకాశం ఎదుట, నీరు ఎదుట, ఇవన్నీ అతను దేవుని కుమారుడు అవ్వడానికి సాక్షులుగా ఉంటున్నటువంటి ఆ యొక్క సందర్భంలో బాప్తిస్మం ద్వారా దేవుని కుమారుడు అవుతాడు. నా ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, లోకంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పరిశుద్ధతలోనికి దేవుని కుమారుడు అవ్వడానికి ఇదిగో ఇంత ప్రాసెస్ ఉంటుంది. అయితే ఈ యొక్క బాప్తిస్మము అనేటువంటి కార్యక్రమము చాలా గొప్పదని మన అందరికీ తెలుసు. ఇది వర్ణించడానికి కూడా వీలైనంత శక్తివంతమైనది. మన యొక్క ఆలోచన సరిపోదు, ఎందుకంటే ఇది దేవుని యొక్క కార్యక్రమం. మనము అక్కడ జరిగేదాని గురించి మాట్లాడగలమే కానీ ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఒక మహత్తరమైనటువంటి గొప్ప క్రియ జరుగుతుంది, దానిని దేవుడు మాత్రమే వివరించగలడు. ఈనాడు ఎవరైతే సంఘం ఎదుట, సహోదరులు ఎదుట ప్రభు వారిని ఒప్పుకుంటారో వారిని కూర్చి భవిష్యత్తులో అనగా ప్రభువు తీర్పు దినాన ప్రభు వారిని కూడా ఒప్పుకుంటాడు. అంత గొప్ప కార్యక్రమం జరుగుతుంది బాప్తిస్మము ద్వారా. అయితే ఈ యొక్క బాప్తిస్మము అనే దాని గురించి మన పరిశుద్ధ గ్రంథంలో ఆలోచన చేస్తే నేను ఒక వచనం చదువుతాను చూడండి. మార్కు సువార్త 16:16 అసలు ఎందుకు తీసుకోవాలి మనం బాప్తిస్మం అని అంటే, ఇక్కడ గ్రంథం చెప్తుంది, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. ఏంటంట? నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. ఇది ఎలా జరుగుతుందంటే, దానికి ముందు వచ్చిన మనం చదివితే, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడి. మనం ముందుగానే అనుకున్నాం, ఎవరో ఒకరు చెప్తే కానీ మరొక వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని వినలేరు కాబట్టి ఆ యొక్క వినేటువంటి కార్యక్రమే ప్రకటించడము. ఒక వ్యక్తి బాప్తిస్మము ఎందుకు పొందుతారంటే, అతను రక్షింపబడడానికి అతను బాప్తిస్మం పొందుతాడు. అతను రక్షింపబడాలి అంటే బాప్తిస్మం పొందాలి. రక్షణ అనేటువంటి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. ఆ యొక్క గొప్ప కార్యక్రమం మనం లోకంలో అనుకుంటున్నటువంటి ఆ యొక్క రక్షణ అయితే కాదు, దేవుడు అనుకున్నటువంటి రక్షణ చాలా డిఫరెంట్. దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. మరొక వచనం నుంచి చదువుతాను చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 6:3 నుంచి, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయనను ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగురా. కాబట్టి తండ్రి
మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితమే. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఇక్కడ గమనించాల్సినటువంటి ఒక కార్యక్రమము ఏంటి అంటే, బాప్తిస్మము అంటే మనము ఇంతకుముందు ఆలోచన చేసాం పూర్తిగా ముంచబడమని, నీటిలో మునగడమని, సమాధి చేయబడమని. ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ ఈ యొక్క కార్యక్రమాలన్నీ బాప్తిస్మములో జరుగుతాయని మనం ఆలోచన చేస్తాం. దానికి వివరంగా ఇక్కడ గ్రంథం ఏం చెప్తుందంటే, అసలు బాప్తిస్మం అంటే ఏంటి, బాప్తిస్మంలో ఏం జరుగుతుందంటే, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందేటువంటి ప్రతి వ్యక్తి ఆయన మరణములోనికి కూడా బాప్తిస్మం పొందుతాడు. ఒక వ్యక్తి రక్షింపబడాలని క్రీస్తు ప్రభులోనికి వస్తూ ఉంటున్నాడు, అయితే అతను క్రీస్తులోనికి వచ్చేటువంటి అతను ప్రభువారి యొక్క మరణములోనికి కూడా వస్తూ ఉన్నాడు. ఆయన యొక్క మరణములోకి అతను బాప్తిస్మం పొందుతూ ఉన్నాడు ఈక్వల్గా. తరువాత కాబట్టి తండ్రి మహిమ వలన

0: యొక్క మరణము సమాధి పునరుత్థాన కార్యక్రమాలను ఒకవైపు ఉంచుకుంటే, మరొక వైపుగా ఒక మనిషి మరణిస్తూ ఉన్నాడు. ఎక్కడ మరణిస్తున్నాడంటే లోకంలో మరణిస్తున్నాడు. అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణమునకు ఈక్వల్గా. రెండవది సమాధి. యేసుక్రీస్తు ప్రభువారు సమాధి చేయబడ్డారు. ఇక్కడ ఒక పాపి లోకంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తాను బాప్తిస్మము తీసుకుంటూ ఉన్నప్పుడు నీటిలోనికి మునిగినప్పుడు అతని యొక్క పాపాలను, అతని యొక్క పాత జీవితాన్ని, అతని యొక్క గతాన్ని సంపూర్తిగా అంటే పూర్తిగా సమాధి చేస్తూ ఉంటున్నాడు. మూడవది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థాన కార్యక్రమము. ఇక్కడ ఒక వ్యక్తి ముంచబడి తిరిగి లేచినప్పుడు నూతన జీవము పొందుకుని తిరిగి లేస్తూ ఉంటున్నాడు. ఈ మూడు విషయాల్ని మనము ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణములోనికి బాప్తిసం పొందేటువంటి ప్రతి ఒక్కరూ ఆయన ఏ రీతిగా అయితే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడో, ఒక వ్యక్తి తన యొక్క లోకములో నుంచి దేవునిలోనికి రావాలి అనుకున్నప్పుడు ఆ యొక్క పాపపు స్థితిలో సమాధి చేయబడి సమస్తాన్ని సమాధి చేసి మరలా నూతనమైనటువంటి జీవితాన్ని పొందుకుని నూతనమైనటువంటి వ్యక్తిగా పునరుత్థానుడవుతూ ఉంటున్నాడు. ఆ యొక్క విషయాన్ని ఇక్కడ మనకు రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి విషయము. తరువాత చూడండి 5వ వచనంలో కూడా, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యం ముందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమయ్యుందుము. ఏమనగా మనం ఎక్కడో పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. చనిపోయినవాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలోని లేచిన క్రీస్తు ఎక్కడో చనిపోడని మరణమునకు ఎక్కడో ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. ఇదండి ఈ యొక్క బాప్తిస్మ కార్యక్రమం జరిగేది. ఒక వ్యక్తి తన యొక్క సమస్త పాపాలని విడిచిపెట్టి పాప క్షమాపణ కొరకు క్రీస్తు ప్రభువారి యొక్క మరణములోనికి బాప్తిస్మం పొంది నూతనమైనటువంటి వ్యక్తిగా తిరిగి లేస్తాడు. ఇదే క్రీస్తు ప్రభువారి యొక్క మరణము సమాధి పునరుత్థానాన్ని మనం ప్రతి ఆదివారం జ్ఞాపకం చేసుకునేది. ఎందుకంటే మనం కూడా అదే విధంగా సమాధి చేయబడ్డాం, అంటే మరణించాం, మనం అదే విధంగా సమాధి చేయబడ్డాం, తర్వాత నూతనమైన వ్యక్తులుగా మనం తిరిగి లేచాం. ఇదే ఇక్కడ బాప్తిస్మ కార్యక్రమంలో జరిగేది అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. అయితే ప్రేమైనటువంటి నా సహోదరు సహోదరులారా, నేను చెప్పేటువంటి ప్రతి విషయాన్ని మీరు శ్రద్ధగా వింటూ ఉన్నారని నేను నమ్ముతూ ఉంటున్నాను. శ్రద్ధగా వినండి, నోట్ చేసుకోండి, ఆ తర్వాత నేను చెప్పేదాన్ని గ్రంథంతో పోల్చి చూసుకోండి. గ్రంథంలో ఉన్నదే సహోదరుడు చెబుతున్నాడా లేదనే విషయాన్ని కూడా మీరు పరిశీలన చేయాలని నేను మీ నుంచి ఆశిస్తూ ఉంటున్నాను. మనం బాప్తిస్మ గురించి ఇప్పుడు నేర్చుకుంటూ ఉంటున్నాం, ఆ యొక్క పాఠాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో బాప్తిస్మము అనేది ఉంది అనేటువంటి విషయం మనకు తెలుసు, మనకందరికీ తెలుసు. ఈ యొక్క బాప్తిస్మం అనేది ఎన్ని రకాలుగా ఉంది, ఎన్ని రకాల బాప్తిస్మాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలి పరిశుద్ధ గ్రంథం నుంచి. పరిశుద్ధ గ్రంథంలో అనేక రకాల బాప్తిస్మాలు ఉన్నాయి. ఏంటి బ్రదర్, పరిశుద్ధ గ్రంథంలో బాప్తిస్మాలు అనేక రకాలు ఉన్నాయా? ఉన్నది ఒకే బాప్తిస్మం కదా అంటారేమో. గ్రంథమే చెప్తుంది, నేను చెప్పే ప్రతి రెఫరెన్స్ని మీరు ఆలోచించేయండి. పరిశుద్ధ గ్రంథంలో 6 రకాల బాప్తిస్మాలు ఉన్నాయి. ఈ 6 రకాల బాప్తిస్మాల్లో మనం చేయబోయేటువంటి, మనం జరిగించాల్సినటువంటి లేఖనానుసారమైనటువంటి క్రీస్తు ప్రభు చెప్పినటువంటి దేవుని ద్వారా జరిగించినటువంటి ఒకే ఒక బాప్తిస్మం ఒకటే, మిగిలిన 5 బాప్తిస్మాలు కాదు. అయితే వాటి కూర్చి ఒకసారి మనం కొద్ది నిమిషాలు ఆలోచించేద్దాం. 6 రకాల బాప్తిస్మాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. మొట్టమొదటిది యోహాను బాప్తిస్మం. మార్కు సువార్త నేను చదువుతా చూడండి,
1: మనకందరికి తెలిసినటువంటిది ఒకటో అధ్యాయం 4వ వచనం. బాప్తిస్మం ఇచ్చి యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చెను. పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్మం ప్రకటించుచూ వచ్చెను. ఇది మొదటి బాప్తిస్మము. మనందరికీ తెలిసినటువంటి విషయమేనండి ఇది. మనం ఎప్పుడైనా దీన్ని కౌంట్ చేసామో కౌంట్ చేయలేదు తెలియదు, కానీ నేను చెప్పే ప్రతిదీ కూడా మనందరికి తెలిసినటువంటి బాప్తిస్మాలి. రెండవ బాప్తిస్మం మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామములనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. తండ్రి యొక్కయో కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్కయో నామములోనికి బాప్తిస్మము ఇవ్వడము యేసు క్రీస్తు ప్రభు వారు ఆజ్ఞాపించినటువంటి బాప్తిస్మము. ఇది రెండో రకమైనటువంటి బాప్తిస్మము. మూడో రకమైనటువంటి బాప్తిస్మము, నేను వీటి గురించి మీకు వివరణ ఇవ్వాలని అనుకోవట్లేదు, కానీ ఇవి ఉన్నాయి అని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అందుకే నేను రెఫరెన్స్ని చదువుతూ వెళ్తూ ఉంటున్నాను. రెండు బాప్తిస్మాలు చూసాం, మూడవ బాప్తిస్మాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దాం. అపొస్తల కార్యములు 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వల్ల విన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చిండు, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదరను. ఇది మూడు రకమైనటువంటి బాప్తిస్మం, పరిశుద్ధాత్మ బాప్తిస్మము. 4వ బాప్తిస్మం నేను చదువుతా, చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మారు మనసు నిమిత్తం నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుతున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకైనా నేను పాత్రుడును కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. ఇది 4వ రకమైనటువంటి బాప్తిస్మం, అగ్ని బాప్తిస్మం. మరొక బాప్తిస్మం నేను చదువుతా, చూడండి. 5వ బాప్తిస్మం మార్కు సువార్త 10వ అధ్యాయం 39వ వచనం. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలనుది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిస్మమును మీరు పొందెదరు, గాని నా కుడి వైపునను ఎడమ వైపునను కూర్చుని నుంచుట నా వశమును లేదు, అది ఎవరికి సిద్ధపరచబడను వారికే దొరకనని వారితో చెప్పాను. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నది, నేను పొందుచున్న బాప్తిస్మం మీరు పొందెదరు. అంటే ఆయన శ్రమలు, ఆయన యొక్క కష్టాలు, ఆయన పొందుతున్నటువంటి అవమానాలు, ఆయన పొందుతున్నటువంటి బాధలు, వీటన్నిటిని కూర్చి అక్కడ ప్రభు వారు చెప్పడం జరిగింది. అంటే దీన్ని మనం బాధల బాప్తిస్మం అని లేదా శ్రమల బాప్తిస్మం అని అనొచ్చు. ఇది 5వ రకమైనటువంటి బాప్తిస్మము. మరొక బాప్తిస్మాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి చివరి బాప్తిస్మం అనుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం. అందరును మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. 10వ అధ్యాయం 2వ వచనం అండి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. మోషే బాప్తిస్మం అంటారు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథములో ఇలా 6 రకాల బాప్తిస్మాలు కూర్చి వివరించడం జరిగింది. 6 రకాల బాప్తిస్మాలు ఉన్నాయని తెలియపరచడం జరిగింది. అయితే యోహాను గారు ఇచ్చినటువంటి బాప్తిస్మము ఇప్పుడు చెల్లదు. పరిశుద్ధాత్మను ఆనాడు క్రీస్తు ప్రభు వారు శిష్యులకు తెలియజేసినట్లుగా ఆ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మము లేదా అగ్ని బాప్తిస్మము ఈనాడు లేవు, అవి మనకు కాదు. ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులతో మాట్లాడేటువంటి ఆ యొక్క శమల బాప్తిస్మము ఈనాడు లేదు, అది మనకు కాదు. ఆ తరువాత పాత నిబంధనలో మోషే గారు తెలియజేసినటువంటి ఆ యొక్క బాప్తిస్మము అది మనకు కాదు, ఈనాడు లేదు. అయితే ఈనాడు ఉన్నటువంటి బాప్తిస్మము ఏంటి అని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేసినటువంటి ఒకే ఒక బాప్తిస్మము తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామములోనికి నడిపించడము, నామములో బాప్తిస్మము ఇవ్వడము. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆజ్ఞాపించినటువంటి ఒకే ఒక బాప్తిస్మము ముంచుట బాప్తిస్మము, అంటే నీటి ద్వారా ముంచే బాప్తిస్మము. మత్తయి సువార్త 28:19 చదివిన అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం మనకు 38వ వచనం కూడా మనకు తెలుసు. వీటిని బట్టి మనకు ఉన్నటువంటి బాప్తిస్మము ఒక్కటే ఒకటి, అదే నీటి ద్వారా ముంచి బాప్తిస్మము ఇవ్వడము. ఈ యొక్క బాప్తిస్మము తప్ప వేరే ఒక బాప్తిస్మము లేదు అనడానికి ఒకే ఒక రుజువు నేను మీకు ఒక రుజువుని చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనందరికీ తెలిసినటువంటి విషయమే, నేను చదువుతాను చూడండి. 4వ వచనం నేను చదువుతాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుకు పిలువబడుతుంది. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేసేటువంటి విషయము ఒక్కటే. ఏంటది? శరీరము ఒకటే, ఆత్మ ఒకటే, నిరీక్షణ ఒకటే, ఆ తర్వాత ప్రభువు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, అందరికీ దేవుడు ఒక్కడే. ఏడు విషయాలు అన్నీ ఒక్కటే ఒక్కటే ఒకటే అన్నారు, కానీ రెండోది ఉంది అని ఎక్కడ కూడా మనకు తెలియజేయబడలేదు. అపొస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి వారికి తెలియజేస్తూ పౌలు గారు మాట్లాడేటువంటి విషయము బాప్తిస్మము ఒక్కటే, రెండో బాప్తిస్మము లేదు. అది ఏంటంటే పౌలు గారు పొందుకున్నటువంటి బాప్తిస్మము, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి బాప్తిస్మము, శిష్యులు తెలియజేసినటువంటి బాప్తిస్మము. ఒకే ఒకనాడు సంఘము ప్రారంభించబడినప్పుడు ఇంచుమించు 3,000 మంది పొందుకున్నటువంటి బాప్తిస్మము, అదే నీట ముంచి లేపేటువంటి బాప్తిస్మము. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి ఇచ్చేటువంటి బాప్తిస్మము, అది ఒక్కటే ఈనాడు అమలులో ఉన్నది, వేరే బాప్తిస్మము అమలులో లేదు అనేటువంటి విషయాన్ని మనం అందరూ తెలుసుకోవాలని మీకు తెలియజేస్తుంటున్నాను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొదటగా బాప్తిస్మం అంటే ఏంటో తెలుసుకున్నాం. ఆ యొక్క బాప్తిస్మాలు పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని ఉన్నాయి అనేటువంటి విషయాన్ని రెండవదిగా తెలుసుకున్నాం. ఈ సమయమందు 3వదిగా ఆ యొక్క బాప్తిస్మాన్ని ఎవరు తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించేద్దాం. ఇది మనమందరము గడిచిన వారాల్లో నేర్చుకుంటూ ఉన్నటువంటి పాఠమే కాబట్టి నేను ఈ యొక్క పాయింట్ని కుదించి మీకు చిన్నదిగా చెప్తున్నా. బాప్తిస్మము ఎప్పుడు తీసుకోవాలి అని అంటే, ఎవరైతే సువార్త వింటారో, వినిన దాన్ని బట్టి ఎవరైతే విశ్వసిస్తారో, ఆ యొక్క విశ్వసించిన దాన్ని బట్టి వారి యొక్క హృదయములో ఒక యుద్ధము జరిగి మనస్సును గెలుపుకొని, అంటే మారు మనసు పొంది ప్రభువుని ఒప్పుకుంటారో, ఆ తరువాత వెంటనే బాప్తిస్మము తీసుకోవాలి. ఇది రూలు. అయ్యా నేను పోయిన సంవత్సరం వాక్యం విన్నాను, ఆ తర్వాత ఎప్పుడో మారు మనసు పొందాను, ఆ తర్వాత భవిష్యత్తులో ఎప్పుడో యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకుంటానంటే అది మన యొక్క మూర్ఖపు ఆలోచన అని మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే నీ యొక్క మనసులో ఎప్పుడైతే వాక్యము క్రియను జరిగిస్తూ ఉందో, నీ యొక్క మనసు ఎప్పుడైతే రక్షణనే కోరుకుంటుందో, అప్పుడే వెంటనే తడవ చేయకుండా లేట్ చేయకుండా రక్షణలోనికి రావాలి. ఒకవేళ అలా వెంటనే అనేటువంటి కార్యక్రమం జరగకపోతే సాతాను వచ్చి నీ యొక్క మనసులో ఉన్నటువంటి ఆ యొక్క వాక్యాన్ని ఎత్తుకు వెళ్ళిపోతుంది. మంచి నేల పడినటువంటి విత్తనం లాగా 30 దంతలు 60 దంతలు 100 దంతలుగా వర్ధలడానికి నీకు అవకాశం ఉండదు. అంటే రక్షణలోనికి రావడానికి సాతాను ఒప్పుకోకుండా నిన్ను మరలా వాడి వైపు త్రిప్పుకుంటాడు. లోకపు ఆశలను చూపించి, లోకపు క్రియలను చూపించి, నీకు నచ్చినటువంటి వాటిని చూపించి మరలా నరకంలో పడవేయడానికి సాతాను ఎప్పుడు ముందుంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి? బాప్తిస్మం ఎప్పుడు తీసుకోవాలి అంటే, ఎప్పుడైతే సువార్త వింటామో, విన్న తర్వాత విశ్వాసం కలుగుతుందో, మారు మనసు పొందుకుంటామో, మారు మనసు పొందుకున్న వెంటనే ఆ యొక్క మనసు మరలా లోకంలోనికి వెళ్ళిపోకుండా క్రీస్తు ప్రభువును ఒప్పుకొని బాప్తిస్మం తీసుకోవాలి. మనం పరిశుద్ధ గ్రంథములో చాలా మందిని గమనిస్తే దాదాపుగా ఇదే జరిగినటువంటి విషయం మనకు రూఢిగా తెలుస్తుంది. అపొస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వస్తే 3000 మంది బాప్తిస్మం తీసుకున్నప్పుడు, వాళ్ళు బాప్తిస్మం తీసుకోవడానికి ముందు అక్కడ పేతురు గారు ప్రసంగం చేస్తారు. ఆ యొక్క పేతురు గారి ప్రసంగం విన్నటువంటి వారు అయితే మేమేం చేయాలి అని వెంటనే అన్నారు. కానీ ఆ యొక్క ప్రసంగం వినేసి వాళ్ళు ఊర్లోకి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి కొద్ది నెలల తర్వాత, కొద్ది సంవత్సరాల తర్వాత మేమేం చేయాలయ్యా అని అడగలేదు ప్రేమైనటువంటి నా సహోదరుడు, నా సహోదరి. మన యొక్క విషయాన్ని గమనించాలి. ఎప్పుడైతే వాక్యం వింటామో, వినిన వెంటనే ఆనాడు ఉన్నటువంటి ఆ ప్రజలందరూ అయితే మేము ఏం చేయాలి అని అన్నప్పుడు వెంటనే పేతురు గారు ఏం చెప్పారు? మీరు బాప్తిస్మం తీసుకోవాలి. ఇంచుమించు దాదాపు 3000 మంది రక్షణలోనికి అప్పుడు వచ్చారు. వాక్యం వినిన వెంటనే, నీ మనసు మారిన వెంటనే ప్రభువాన్ని ఒప్పుకుని రక్షణలోకి తీసుకోవాలి. ఈ విషయంలో ఎప్పుడు కూడా లేట్ చేయకూడదు, నిర్లక్ష్యము చేయకూడదు, పోస్ట్ పాన్ చేసుకోకూడదు, డిలే చేసుకోకూడదు, హోల్డ్లో పెట్టుకోకూడదు. వెంటనే జరిగిపోవాలి యొక్క కార్యక్రమం, లేకపోతే సాతాను వచ్చి నీ యొక్క రక్షణ ఆ యొక్క అనుభవాన్ని నీకు ఇవ్వకుండా అడ్డుకుంటాడు. మరొక వ్యక్తిని మనం పరిశుద్ధ గ్రంథంలో ఆలోచన చేస్తే, అపొస్తల కార్య గ్రంథంలోనే 8వ 8వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వస్తే 36వ వచనంలో ఐథియోపియుడైనటువంటి నపుంసకుడైన అధికారి ఉన్నాడు క్రందాకే క్రింద. అతను కూడా వాక్యం చదువుకుంటూ వెళ్తున్నప్పుడు వెంటనే వాక్యాన్ని విన్నాడు. విని వెంటనే దైవదాసుల ద్వారా అతను కూడా బాప్తిస్మం తీసుకున్నాడు. అయ్యా నీళ్ళు ఇక్కడ ఉన్నాయి, నీకేం తడ్డు, నాకు ఇచ్చే నీళ్లు, క్షమించండి, ఇక్కడ నీళ్లున్నాయి, వెంటనే నాకు బాప్తిస్మం ఇచ్చేసిన మీకు ఇబ్బంది ఏమీ లేదు కదా. ప్రియమైనటువంటి నా సహోదరుడు, నా సహోదరి, మనము కూడా రక్షణలోనికి రావాలంటే వాక్యము వినిన వెంటనే, మార్పు పొందిన వెంటనే, విశ్వసించిన వెంటనే ప్రభువారిని ఒప్పుకొని మన కలిగినటువంటి మారు మనసును బట్టి బాప్తిస్మము తీసుకోవాలి. ఇలా తీసుకుంటే రక్షణలోనికి నువ్వు వస్తావు, పోస్ట్ పాన్ చేసుకుంటే రక్షణ అనుభవంలోనికి రావు. దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకున్నటువంటి ఆ యొక్క హక్కు కానీ ఆ యొక్క అర్హతను కానీ పొందుకోవడానికి అవకాశం ఉండదు. సాతానికి లోబడి బ్రతకాల్సిందే. ఇది 3వ పాయింట్ మనం చూసాం. నాలుగవది, నాలుగవ పాయింట్ ఏంటంటే, బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి? మనం చూసాం ఎప్పుడు తీసుకోవాలో చూసాం, అయితే తీసుకుంటూ ఉంటున్నది ఎందుకు తీసుకోవాలి అని మనము ఆలోచన చేస్తే, నా ప్రేమైనటువంటి నా సహోదరుడు, నా సహోదరి, యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో మనం ఇందాక చదువుకున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనాన్ని నాకు చదువుకున్నాం, దాన్ని నేను మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తాను. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. ఇది బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలని ఒక క్వశ్చన్ నువ్వు వేసుకుంటే, లేదా నేను వేసుకుంటే, లేదా మనల్ని ఎవరన్నా అడిగితే, ఇది క్రీస్తు ప్రభువారి యొక్క ఆజ్ఞ. ఏమైనది? క్రీస్తు ప్రభు వారి యొక్క ఆజ్ఞ. ఇది ఆయన ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి
0: ఆ యొక్క ఆజ్ఞను మన శిరస్స వహించాల్సిందే, పాటించాల్సిందే తప్ప ఎందుకు తీసుకోవాలని తిరిగి క్వశ్చన్ వేయడానికి మనకు అర్హత లేదు. ఎందుకంటే మనము మట్టితో చేయబడినటువంటి వారము, ఆయన జీవవాయువును ఊదితే బ్రతుకుతున్నాం, ఊదకపోతే మనకు బ్రతుకులేదు. దేవుడు ఆ బ్రతుకునిచ్చాడు, జీవితాన్నిచ్చాడు, అభివృద్ధినిచ్చాడు, ఆయుష్నిచ్చాడు, ఆర్థిక స్థితినిచ్చాడు, అన్నీ ఇచ్చాడు. నువ్వు యొక్క లోకంలోకి రాకముందు అన్ని నీకు అసిద్ధపడి చేశాడు. అలాంటి దేవుడిని మనము ఎందుకు తీసుకోవాలి అని మనం అడగకూడదు. గ్రంథం చెప్పింది కాబట్టి మనం చేయాల్సిందే, అది రూల్ అంతే. ఆజ్ఞ ఆజ్ఞను పాటించాల్సిందే, కానీ ఆజ్ఞ ఎందుకని మనం అడగకూడదు. కాబట్టి ఇది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆజ్ఞ శిష్యులకు తెలియజేశాడు. మీరు సమస్త సృష్టికి వెళ్ళండి, సమస్త జనులకి వాక్యాన్ని బోధించండి, అందరినీ శిష్యులుగా చేయండి అని చెప్పాడు. కాబట్టి మనము దాన్ని పాటించాలి. రెండవది అపోస్తల కార్యాలు 2:38 మనం చూస్తే పేతురు గారి యొక్క ప్రసంగంలో బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ చూడండి, మనకు గ్రంథం ఏం చెప్తుందంటే, మీరు పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఎందుకు తీసుకోవాలంటే బాప్తిస్మము, ప్రతి వాడు మారు మనసు పొందుకొని పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మము తీసుకోవాలి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామంలోనికి. పాపక్షమాపణ నిమిత్తము, అంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి 6 బాప్తిస్మాలలో పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మాలు ఉన్నాయంటే లేవు. చెల్లుబాటులో ఉన్నటువంటిది ఒకే ఒక బాప్తిస్మము, నీట ముంచేటువంటి బాప్తిస్మము. ఆ యొక్క బాప్తిస్మము కార్యక్రమంలోనే పాపక్షమాపణ అనేది కలుగుతుంది. కాబట్టి ఆ యొక్క పాపక్షమాపణ నిమిత్తమై మనము బాప్తిస్మము పొందుకోవాలి. ఇందులో సి పాయింట్గా మార్కు సువార్త 16:16 మనం ఒకసారి పరిశీలన చేసి, ఇది కూడా మన అందరికి తెలిసినటువంటి విషయమే, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇక్కడ గ్రంథం మనకు తెలియజేస్తుంది, నా ప్రియమైనటువంటి సహోదరుడు, నా సహోదరి, మనం ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలంటే రక్షణ పొందుకోవడానికి, రక్షింపబడడానికి, బ్రతకడానికి. చనిపోవడానికి కాదండి, పాడైపోవడానికి కాదు, రక్షింపబడడానికి బాప్తిస్మం తీసుకోవాలి. అదే ఇక్కడ గ్రంథం చెప్తుంది మనకు. గల్తీయులకు రాసినటువంటి పత్రిక 3:27 ఒకసారి మనం చదువుకుంటే, నేను చదువుతాను చూడండి. గల్తీయులకు రాసినటువంటి పత్రిక 3:27 క్రీస్తు లోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ క్రీస్తుని ధరించుకున్నారు. అంటే క్రీస్తు ప్రభువులో మనము ఐక్యమైపోవడానికి మనము బాప్తిస్మము తీసుకోవాలి. ప్రేమైనటువంటి నా సహోదరుడు, నా సహోదరి, ABCD 4 పాయింట్లు దీంట్లో గమనించామండి. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలంటే అది ప్రభు యొక్క ఆజ్ఞ కాబట్టి తీసుకోవాలి, పాప క్షమాపణ నిమిత్తం తీసుకోవాలి, రక్షణ పొందుకోవడానికి తీసుకోవాలి, క్రీస్తు ప్రభువులో ఐక్యము అవ్వడానికి మనము తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తుంటున్నాను. ఇందులో చివరి పాయింట్, ఈ దినానికి, ఈ వారానికి చివరి పాయింట్, బాప్తిస్మము ఎవరు తీసుకోవాలి అనేటువంటి యొక్క పాయింట్ మనం తెలుసుకొని ఈ వారపు పాఠాన్ని మనం ముగించుకుందాం. గడిచిన వారం దీనికి కంటిన్యూషన్గా బాప్తిస్మానికి వచ్చి ఇంకా కొన్ని విషయాలునే వాటిని నెక్స్ట్ వీక్లో మనం నేర్చుకుందాం. బాప్తిస్మము ఎవరు తీసుకోవాలంటే మనము ఇంతకుముందే ఆలోచన చేసాం. ప్రేమైనటువంటి సహోదరుడు, సహోదరి, ఎవరైతే సువార్త వింటారో, ఎవరైతే విశ్వసిస్తారో,
1: ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు వారిని ఒప్పుకుంటారో వారే బాప్తిస్మం తీసుకోవచ్చు. అదేంటండి ప్రశ్న, ఎవరు తీసుకోవచ్చు అన్నారు, మళ్ళీ ఇవే చెప్తున్నారు అని అంటే, ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి ఆంతర్యమైనటువంటి విషయం ఏంటంటే, సువార్త ఎవరెవరు వింటారంటే చెవులు ఉన్న ప్రతి ఒక్కరు వింటారు. ఎవరు విశ్వసిస్తారంటే విశ్వసించగలిగేటువంటి వయసు ఉన్నవారు విశ్వసిస్తారు. మారు మనసు ఎవరు పొందుకుంటారంటే ప్రతి ఒక్కరు మారు మనసు పొందుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే మంచి చెడులు వివరించగలిగేటువంటి జ్ఞానం ఉన్నవారు మాత్రమే మారు మనసు పొందుకుంటారు, మిగిలిన వారు మారు మనసు పొందుకోలేరు. యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరు ఒప్పుకుంటారంటే నోరున్నవారు యేసుక్రీస్తు ప్రభువారిని ఒప్పుకుంటారు, మనసులో కూడా ఒప్పుకుంటారు, బయట ఒప్పుకుంటారు. కానీ ఇది చిన్నపిల్లలు ఒప్పుకోలేరు. యవ్వనస్తుల్లో ఉన్నటువంటి కొద్దిమంది ఈ మంచి చెడులు వివేచించగలిగే జ్ఞానం ఉంటుంది, కొద్దిమందికి ఆ యొక్క జ్ఞానం ఉండదు. ప్రత్యేకించి చిన్న పిల్లలకు మంచి చెడులు వివేచించగలిగే జ్ఞానము లేదు. వారు సువార్త విన్న వారికి అర్థం కాదు, వారు విశ్వాసం అనేది ఉంచలేరు. ఆ యొక్క విశ్వాసం అనేటువంటి లోతు వెడల్పు పొడుగు దాని యొక్క కొలతలు తెలియదు. మారు మనసు పొందుకోవడం అనేది చిన్నపిల్లలకు తెలియదు. యేసుక్రీస్తు ప్రభు వారిని ఒప్పుకునేటువంటి వయసు వారికి లేదు. కాబట్టి చిన్నపిల్లలకి బాప్తిస్మము ఇవ్వకూడదు. మంచి చెడులు వివేచించగలిగే జ్ఞానము ఉన్నవారికి మాత్రమే బాప్తిస్మం ఇవ్వాలి. మంచి చెడులను వివేచించగలిగే జ్ఞానం ఉన్నటువంటి వారు మాత్రమే బాప్తిస్మం తీసుకోవాలి తప్ప ప్రతి ఒక్కరూ బాప్తిస్మము తీసుకోకూడదు. అదేంటండి, అనేక సంఘాల్లో చిన్నపిల్లలకు కూడా బాప్తిస్మాలు ఇచ్చేస్తున్నారు కదా అంటే గ్రంథము అది తప్పు అని చెబుతుంది. ఇక్కడ మనం చదివినటువంటి యొక్క విషయాన్ని బట్టి రోమా 10:17 ఏం చెప్తుందంటే సువార్త వినాలి, మార్కు 16:16 ఏం చెప్తుందంటే విశ్వసించాలి, అపోస్తల కార్యాలు 2:38 ఏం చెప్తుందంటే మారు మనసు పొందాలి, అపోస్తల కార్యాలు 8:37 ఏం చెప్తుందంటే యేసుని ఒప్పుకోవాలి. ఇవన్నీ లేఖనానుసారముగా చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి చిన్నపిల్లలు ఇది చేయగలరా అంటే వారు చేయలేరు. కాబట్టి చిన్నపిల్లలకు బాప్తిస్మం ఇవ్వకూడదు. అనేక సంఘాలలో చిలకరింపు బాప్తిస్మం అని చేస్తారు చిన్నపిల్లలకి, బైబిల్ పెట్టి బాప్తిస్మం అయిపోతున్నారు చిన్నపిల్లలకి, నీళ్లు తాంబూలు తట్ట వారి పైన పెట్టి నీళ్లు పోసేసి చిన్నపిల్లలకు బాప్తిస్మం అయిపోయింది అంటున్నారు. ఇది చాలా తప్పు, వాక్యానికి వ్యతిరేకము, దేవుడు దీన్ని అంగీకరించడు. క్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి బాప్తిస్మం ఇది కాదు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరుడు సహోదరి, నేను అందుకే మీకు ఈ యొక్క విషయాన్ని నేను చెప్పాను, మెన్షన్ చేశాను. ఎందుకంటే బాప్తిస్మము ఎవరు తీసుకోవాలంటే మంచి చెడులు వివరించగలిగేటువంటి ఆ యొక్క వయసు వచ్చినటువంటి వారు మాత్రమే తీసుకోవాలి. కానీ ఆ వయసుకి తక్కువ ఉన్నటువంటి పిల్లలు ఎవరు తీసుకున్నా కూడా ఇది చెల్లుబాటు కాదు, లేఖనానుసారము కాదు. ఆలోచన చేయండి, పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి, లేఖనాన్ని లోతుకు వెళ్ళి పరిశీలన చేయండి, నిజాన్ని మాత్రమే అనుసరించండి. నా సహోదరుడు నా సహోదరి, ఈ వారాన మనము పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకున్నటువంటి పాఠము బాప్తిస్మము అనేది. ఇందులో మొదటగా బాప్తిస్మం అంటే ఏంటి నేర్చుకున్నాం, రెండవదిగా బాప్తిస్మాలు ఎన్ని ఉన్నాయనేటువంటి విషయాన్ని నేర్చుకున్నాం, మూడవదిగా బాప్తిస్మం ఎప్పుడు తీసుకోవాలనేటువంటి విషయాన్ని నేర్చుకున్నాం, నాలుగవదిగా బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలనేటువంటి విషయాన్ని నేర్చుకున్నాం, ఐదవ పాయింట్గా బాప్తిస్మం ఎవరు తీసుకోవాలనేటువంటి విషయాన్ని నేర్చుకున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి చక్కగా నేర్చుకునే కృపను మనందరికి ఇచ్చాడు. దేవుడి చిత్తమైతే రేపటి వారాన ఈ యొక్క బాప్తిసం పాఠానికి కంటిన్యూషన్గా ఉన్నటువంటి మిగిలిన విషయాలు నేర్చుకుందాం. అప్పటి వరకు దేవుడు వెళ్ళవెళ్ళ మనల్ని కాచి కాపాడి సంరక్షించి పోషించాలని ఈ సమయం ముందు దేవుడిని కోరుతూ మీకందరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ముగిస్తుంటాను. మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. అందరికీ వందనాలు.

0: అందరికి వందనాలు బ్రదర్, అందరు కూడా క్షమించండి నన్ను. ఐఎమ్ సారీ బ్రదర్, ఐఎమ్ సారీ ఫర్ మై లేట్.
1: It's okay. All right, so we're ready to start. We have already had our prayer. Welcome, welcome to everyone. Vandanamalu to everyone.
0: Okay.
1: All right, so we are in our continuing study of basics and belief. We're looking at lesson one today. What is the church?
0: ఓకే, మనం ఇప్పటి వరకు కూడా విశ్వాసంలో ప్రాథమికమైనటువంటి విషయాల గురించి తెలుసుకున్నాము. మరి ఇది మొదలుకొని మనము సంఘం గురించి నేర్చుకుందాము.
1: All right, before we read our main text, by the way, is Matthew 16:18.
0: చూడండి, మనము పాఠంలోకి వెళ్ళేపోయే ముందుగా మత్తయి సువార్త 16:18 ఒకసారి చదువుకుందాము.
1: Let me just say that in our previous study, we learned about what the Bible teaches about baptism.
0: Again, brother?
1: In our previous study, we learned what the Bible teaches about baptism.
0: మనము గతంలో మన తరగతిలో అన్నిటిలో కూడా బైబిల్ బాప్తిజం గురించి ఏం చెబుతుందో దాని గురించి తెలుసుకుంటూ ఉన్నాము. మీరే అందరు జాగ్రత్తగా వినండి.
1: And so we learned that first people must hear the gospel.
0: మనము తెలుసుకున్నాము ప్రారంభంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా వాక్యాన్ని వింటూ వచ్చారు.
1: And then people must believe in Jesus Christ.
0: అలాగే వారు విన్నటువంటి వారందరూ కూడా క్రీస్తును నమ్మినట్టుగా విశ్వసించినట్టుగా మనం చూసాము.
1: And then we must repent of our sins.
0: అలాగే వారు విని విశ్వసించినటువంటి వారు వాళ్ళ మనసును మార్చుకునేటువంటి వారుగా కూడా ఉన్నారు అని చూసాము.
1: And then we have to confess that Jesus Christ is the Son of God before others.
0: చూడండి, ఆ తర్వాత వారందరూ కూడా యేసుక్రీస్తును తన దేవుని కుమారుడని విశ్వసించి అందరి ముందర కూడా వాళ్ళు ఒప్పుకున్నట్టుగా మనం చూసాము.
1: And then a person is baptized for the remission of their sins.
0: ఆ తర్వాత వాళ్ళు బాప్తిసం ద్వారా రక్షణ పొందినటువంటి విషయం అనగా పాపములన్నిటిని కూడా కడిగి వేసుకున్నట్టుగా మనము చూసి ఉన్నాము.
1: So then after someone is baptized, then what happens after that?
0: చూడండి, ఒక వ్యక్తి బాప్తిసం పొందిన తర్వాత ఏం జరగబోతుంది అనేది మనం తెలుసుకోవాలి.
1: Where does the person belong?
0: ఎవరు బాప్తిసం పొందిన తర్వాత ఆ మనిషి ఎవరికి సంబంధించిన వాడు అవుతాడు?
1: Where has God added that person after baptism?
0: చూడండి, అతన్ని ఎక్కడికి ఏ దేవుడు చేర్చుతూ ఉన్నాడు బాప్తిసం పొందిన తర్వాత?
1: So the answer to that question is the church. We're added to the church.
0: మనం దాని ప్రశ్నకు సమాధానం ఏమిటంటే సంఘము అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వారందరూ కూడా రక్షణ పొందిన వారందరూ కూడా సంఘంలోనికి చేర్చబడుతూ ఉన్నారు.
1: So that's what we're going to talk about today, is that we have to understand what the church is.
0: మనము దాని గురించి
1: You got it? Robbie? So we understand what the church is. Many people think that the church is just the building.
0: Sorry, brother. Here, starting prayer in front of me, the building up here in local congregation.
1: Oh, okay.
0: Yeah, they will disturb us. Here, local congregation preacher is there. He is always disturbing us.
1: I see.
0: Yeah, till now they... What will you do?
1: Can you hear me or no? I can't hear them, so as long as you can hear me and translate, we're okay.
0: No, they will sing now.
1: Yeah, well, but we cannot hear.
0: Yeah, I here in front of me, the people will hear that sound. So they can't hear our voice.
1: Yeah.
0: So we, I know, I want to change place now. I'm going to inside.
1: Okay.
0: Okay, give me 5 minutes only.
1: Okay.
0: Always disturbing.
1: It's okay. It's all right. No problem. Very, very hurriedly. Please.
0: Yeah, sure. I'm sorry now.
1: It's okay. It's okay.
0: అట్లా ఇంట్లో పోమా సినిమా పోంపా సినిమా ఈ బైబిల్ అన్ని లోపల పెట్టు I'm sorry, I'm back.
1: Okay. Well, the devil always has a way to interrupt us, doesn't he? Sometimes Satan, even though it's a fellow member, has a way to interrupt. But we'll wait just a moment and let him go into his house, and we'll pick up in just a moment. I will go ahead and say, for those that understand English, and then I'll say it again for those that don't, there's a lot of people that think that the church is just the building. And in Catholicism, for example, they weigh very heavily on the building, and they build these huge buildings and cathedrals, and they think that that's actually the church. And then, of course, there are those that think that the church is a denomination. We're not a denomination in the churches of Christ, because we believe exactly what the Bible tells us and what the Bible says to us. And so when, for example, and I'll repeat this when Robbie gets back, but if you take a 100 rupee piece of paper, a bill, and then you separate that, you get change from it. You get 50 rupees and then another 50 rupees. That's a denomination of the whole. And the same is true with churches. They've taken the whole and they've split it into denominations. But that's not the church. The church is the whole. And then some people will ask or think that the church is just a place to worship. But we're going to look at, when Brother Ravi gets back, what the Bible says about all of these things here in just a moment. And then we'll go. Give us just a minute for him to come back.
2: Good evening, brother.
1: Good evening, Wanda Namalu. Good to have you.
2: Oh, you say the English, Telugu, the languages properly.
1: Oh, very good. So we'll get started back here in just a moment. Sorry for the delay.
2: Speak in English properly.
1: Okay, good, good. Glad that you can
2: understand. Nice. Last part of baptism is a very good explanation.
1: Okay. Well, it's good to have
2: many
1: you.
2: People misguide many people.
1: Very good.
2: The church is a very important topic. Building not a church.
1: Mm-hmm. Oh, we'll,
2: but denomination people like the building is a church.
1: Right. And there are so many denominations, aren't there?
2: Yes.
1: All right, we'll wait.
2: Anyhow, good effort for the Indian people and online classes.
1: Mm-hmm.
2: In India, churches of Christ, many preachers not following the sound doctrine and apostle doctrine.
1: Mm-hmm.
2: Yeah, just like the denomination.
1: And we have to be careful in the church as well that we are all speaking the same language. We're all speaking the same thing out of the Bible, because if we're not careful, even in the church, we can have people that have different doctrines. So we have to be careful about that as well, don't we?
2: In Indian churches of Christ also, following the denominational doctrine.
1: Sure, yeah. You have churches of Christ that have instrumental music. Some will allow women to speak, and they're no different than denominational. So, anyway. All right. I appreciate you saying that. All right.
3: Hello.
1: All right, you back?
0: Yeah, I'm back, brother. Sorry, brother. Sorry for being late, brother.
1: All right, we've been talking, but I'll let you translate what I said just a moment ago. So we've got to understand what the church is. Some people think it's the building itself.
0: చూడండి కొంతమంది ఏమనుకుంటున్నారు అంటే సంఘము అని అంటే కేవలము భవనం అని అనుకుంటూ ఉంటారు.
1: And I mentioned a moment ago, we have, like, for example, the Catholic Church that build these huge, great, big buildings because they think that the church is part of the building.
0: చూడండి క్యాథలిక్స్ వారు అనగా రోమ్ ఆర్సియం వాళ్ళు ఉన్నారు కదా, మీరు బాగా వినండి. ఆర్సియం వాళ్ళు ఏం చేస్తారంటే చాలా అద్భుతంగా వారు తన యొక్క చర్చ్ బిల్డింగ్ లను చాలా అద్భుతంగా వారు భవనాలను చాలా చక్కగా కట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సంఘంలో అది కూడా ఒక ప్రాధాన్యత, దాని కూడా ఒక భాగంగా ఇచ్చేస్తూ ఉంటారు. దేవుని యొక్క దేవునికి, దేవుని కూర్చున్నటువంటి విషయాల్లో భవనానికి కూడా ఒక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వాళ్ళు.
1: And then, of course, we have people that think that the church is just a denomination.
0: What, brother?
1: The church is a denomination, like a denominational church. People think that that's okay. Yeah, and so what is a denomination? I said this a minute ago. I think the picture will be backwards, but anyway, let's say this is 100 rupee. This is 100 rupee.
0: Okasari aa image lo okasari chudandi baaga denomination lo valani gurinchi 100 rupayal 100 rupayal tho polichi cheptunnadu akkada Saul garu.
1: Right. But then they will take the 100 rupee, look Robbie. And then they will split it in two. Here's 50 rupee, here's 50 rupee. It's a denomination of the whole. You have the whole, and then people will split it and say, well, this is the denomination. But that's not the whole is what's the church, not the split.
0: చూడండి డినామినేషన్ వాళ్ళు మత శాఖల వాళ్ళు ఏం చేస్తూ అంటే గమనించండి మత శాఖల వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ 100 రూపాయలను ఇప్పుడు 100 రూపాయలు అని చూపించారు కదా, దాన్ని ఇట్లాగా సుఖం చేసి దానికి దీనికి సుఖం సుఖంగా ఇస్తూ ఉంటారు. అంటే సంఘానికి సంఘం అన్నప్పుడు బిల్డింగ్ కూడా దానికి

0: కూడా ఒక సగం ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు.
1: All right, so we have to ask, what does the Bible say? That's always the authority. This book, God's Word, is always the ultimate authority in everything that we do.
0: చూడండి, మనమైతే ఎక్కడ చూడాలి? బైబిల్ నందు చూడాలి ఈ విషయాలన్నిటిని కూడా. ఎందుకంటే బైబిల్లో అన్నిటి విషయాల గురించి, అన్ని విషయాల గురించి చాలా వివరంగా దేవుడే మనకు వివరించున్నాడు కాబట్టి మనం బైబిల్ ను పరిశీలన చేసేవారుగా ఉండాలి.
1: All right, so let's notice point number one on our study sheet here, and that point is, I've got a friend visiting here. Point number one, Jesus promised to build his church.
0: చూడండి, మొదటి పాయింట్ ని మనం ఒకసారి గమనించుకుందాము. యేసు తన సంఘాన్ని కట్టేదనని వాగ్దానం చేసినట్టుగా మనం చూస్తాం. యేసు ఏం చేశాడు? తన సంఘాన్ని కట్టుతానని వాగ్దానం చేసినట్టుగా మనం చూస్తాం.
1: So let's read Matthew chapter 16 and verse 18. Matthew
0: 16.
1: Now Peter, by the way, Peter has just made the confession that Jesus Christ is the Son of God. So he made that confession, and now Jesus is going to say this in Matthew 16, 18.
0: ఒకసారి వచ్చినట్టు మనం ఒకసారి చదువుకుందాము. ఏం చెప్తున్నాడు అక్కడ అపోస్తలుడైనటువంటి పేతురుకు యేసుక్రీస్తు ఏమని బోధిస్తున్నాడో, ఏమని చెప్తున్నాడో దాని గురించి ఒకసారి చూద్దాం మనము.
2: మరియు పేతురు
0: 16:18.
2: మరియు నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంఘములు కట్టదను, పరలోక ద్వారములు దాని ఎదుట నిలవలేరవని నేను నీతో చెప్తున్నాను. సారీ, పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను మీతో చెప్తున్నాను.
1: All right. So notice very carefully. Jesus said, I will build my church, not my churches. That's important to understand. Not plural, not churches. Only one church.
0: చూడండి, ఇక్కడ ఏమని చెప్తున్నాడు యేసుక్రీస్తు ఒకసారి మనము జాగ్రత్తగా పరిశీలన చేద్దాము. అక్కడ ఏమని చెప్తున్నాడు పేతురుతో యేసుక్రీస్తు? ఇదిగో పేతురు, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని అంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని అంటున్నాడు. జాగ్రత్తగా వినండి దయచేసి సంఘం గురించి. ఏ లోకేష్,
1: సంఘమును,
0: నా సంఘమును కట్టుదును అని అంటున్నాడు అంటే అక్కడ ఒక వచనం గురించి చెప్తున్నాడా, అనేకములు అన్నిటిగా చెప్తున్నాడా, నా అంటున్నాడా, మా అంటున్నాడా? నా అంటే ఎన్ని అని అర్థము? ఒక్కటే అని అర్థం. దెర్ ఈస్ ఓన్లీ వన్. ఓకే,
1: so the important thing is Jesus says, my church, the church belongs to Jesus.
0: చూడండి, యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడు అంటే ఈ చర్చ్ నాది అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అక్కడ యేసుక్రీస్తు 16:18 నా సంఘమును కట్టుదును అని అంటున్నాడు. నా సంఘమును అంటున్నాడు అక్కడ యేసుక్రీస్తు. సంఘం ఎవరిది? మంది ఎవరిది సంఘం? యేసుక్రీస్తు.
1: So I'm teaching about the church, but it's not my church. It's not Brother Paul's church. It's not Brother Ravi's church.
0: చూడండి, ఇక్కడ మనం సంఘం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. అక్కడ యేసుక్రీస్తు నా సంఘం అని అంటున్నాడే కానీ ఒక మత శాఖల సంఘం అని కానీ, లేకపోతే పాల్ గారి సంఘం కానీ, లేదంటే నా రవివర్మ సంఘం అని కానీ ఎక్కడ చెప్పడం లేదు. అక్కడ ఏమని చెప్తున్నాడు? నా సంఘం అని చెప్తున్నాడు. Okay.
1: Also, it's not an American church. It's not an Indian church.
0: చూడండి, అలాగే ఏమని చెప్తున్నాడంటే అది అమెరికా వాళ్ళ సంఘము అని చెప్పడం లేదు. అర్థమవుతుందా? ఎవరిది అని చెప్పడం లేదు అక్కడ ఆయన. అది అమెరికా వాళ్ళ సంఘము, ఇది భారతదేశం వాళ్ళ సంఘము అని చెప్పడం లేదు. ఎవరిది సంఘం అని చెప్తున్నాడు ఆయన యేసుక్రీస్తు?
1: All right. It's not a man-made church, but it is the church that belongs to Jesus Christ.
0: చూడండి, ఈ సంఘము అనేటువంటిది ఒకటిగానే చెప్తున్నాడు. ఆ సంఘం ఎవరిది అని చెప్తున్నాడు యేసుక్రీస్తు? యేసుక్రీస్తుకు చెందినటువంటిదిగానే ఉంటున్నది కానీ మనుషులది కానే కాదు. సంఘం అనేటువంటిది ఏంటనేది ఇవ్వ తెలుసుకోవాలి మీరు.
1: That's why that Jesus said that it's my church. He's the owner. He's the builder. He's the authority.
0: చూడండి, యేసుక్రీస్తు నా సంఘం అని చెప్తున్నప్పుడు

0: చూడండి, చాలా మంది అమెరికాలో ఏం చేస్తారు అంటే, ఈ రోజుల్లో కొంతమంది సంఘాన్ని ఒక బిల్డింగ్ ని కట్టేది నువ్వు ఇదే సంఘం అని చెప్పుకుంటా ఉంటారంట. అంటే ఇది సంఘం, ఇది సంఘం, ఇది సంఘం అనుకుంటూ ఒక ఇల్లు కట్టుకొని దాన్ని సంఘం అని చెప్పుకుంటా ఉంటారంట.
1: But we only have the authority to start a congregation of the Lord's church, the church that he began.
0: చూడండి, ఎక్కడైనా ఒక సంఘం గురించి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు అక్కడ మనం ఏమనాలంటే అది ఒక శాఖ అని మాత్రమే మనం పిలిచాలి, కాంగ్రిగేషన్ అనే పిలిచాలి, కానీ దానిని చర్చ్ అని మనం పిలుచుకునేదానికి లేదు. అంటే చర్చ్ ఆల్రెడీ ఒకటిగానే ఉంది, సంఘము ఒకటిగానే ఉంది, ఆ సంఘం యొక్క శాఖగా మనము అక్కడక్కడ చేసుకుంటూ వస్తున్నాం.
1: All right. So let's notice point number two. The church is not a building.
0: చూడండి, రెండో విషయం గమనించండి. ఫస్ట్ సంఘము రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. సంఘం ఎవరిదని చెప్పాడు ఫస్ట్, తర్వాత రెండోది ఏమని చెప్తున్నాడు అంటే, సంఘము అని అంటే భవనము కాదు. ఏంటి? నాలుగు గోడలు కలిగినటువంటి ఇల్లు కాదు సంఘము అని అంటే, నాలుగు గోడలు కలిగి ఒక స్లాబ్ కలిగి నాలుగు శిలువలు పెట్టినంత మాత్రాన సంఘం కాదు. దాని గురించి మనం పూర్తిగా నేర్చుకుందాము. ఓకే,
1: నౌ పీపుల్ విల్ సే థింగ్స్ దట్ ఆర్ వెరీ ఇన్నోసెంట్. People will say things that are very innocent.
0: చూడండి, జనాలందరూ కూడా దీని విషయంలో చాలా సున్నితంగా ఉండే వాళ్ళుగా ఉంటారు.
1: They may use the word church to mean a building. For example, I'm going to church. That implies I'm going to the building.
0: Yes. చాలా మంది ఏమంటారు అంటే, ఆదివారం ఎక్కడికి వెళ్తామని చెప్తారు వాళ్ళు, నువ్వు సంఘానికి వెళ్తున్నావు అంటారు. చర్చ్ అంటే నా అర్థం ఏంటి? సంఘం అనే, నేను సంఘానికి వెళ్తున్నాను, నేను సంఘానికి వెళ్తున్నాను, నేను సంఘానికి వెళ్తున్నాను అంటారు. వాళ్ళు నిజానికి ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు ఒక బిల్డింగ్ లోకి వెళ్తున్నారు. కానీ వాళ్ళ ఉద్దేశము, వాళ్ళ సున్నితమైనటువంటి మనస్తత్వం వాళ్ళని ఏ విధంగా మాట్లాడిస్తుంది అంటే, ఆ బిల్డింగ్ చూసి వాళ్ళ సంఘంగా అనుకుంటా ఉంటారు. దాన్ని నేను సంఘానికి వెళ్తున్నాను అంటారు, కానీ సంఘం అనేటువంటిది బిల్డింగ్ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి.
1: And so it's very innocent to say that, but we have to understand that in the Bible, the church is never the building.
0: చూడండి, బైబిల్ ఎప్పటికీ కూడా సంఘము అని అంటే బిల్డింగ్ లా చూపించబడలేదు. బైబిల్లో ఎక్కడ కూడా, బైబిల్ ఎక్కడ కూడా సంఘము అని అంటే ఒక బిల్డింగ్ లాగా, ఒక ఇల్లు లాగా చూపించలేదు. కానీ వాళ్ళు దాన్ని చాలా సున్నితంగా ఆలోచన చేస్తున్నారు, ఇదే సంఘం అనుకుంటూ ఉంటారు వాళ్ళు.
1: Because in the first century, they didn't have a building. They were meeting like Brother Ravi's meeting, house to house. There was no building.
0: చూడండి, ఆదిమ సంఘస్థులు కూడా ఎటువంటి బిల్డింగ్లు లేవు. ఆదిమ సంఘస్థులకు అంటే అపొస్తల కాలంలో సంఘ చరిత్ర ఉంది కదా, మీకు తెలుసు కదా, క్లాసులు చెప్పాను. ఆదిమ క్లాస్ ఆదిమంలో అపొస్తల కాలంలో అంతా కూడా సంఘ చరిత్ర ఉంటది. ఆ ఆదిమ కాలంలో ఉన్నటువంటి సంఘ ప్రారంభంలో ఎక్కడ కూడా వాళ్ళు ఒక ఇంట్లో కూర్చొని ఆరాధన చేసినట్టుగా, ఒక బిల్డింగ్ లో కూర్చొని ఆరాధన చేసినట్టుగా మనం చూడము. అంటే వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి చర్చ్ బిల్డింగ్ అనేటువంటిది లేదు అక్కడ. వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు అంటే, ప్రతి ఒక్కరి ఇంట్లో వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ సంఘం అక్కడ గ్యాదర్ అవుతూ ఇక్కడ వాళ్ళు సంఘాన్ని నడిపించుకుంటూ వస్తూ ఉన్నారు. వాళ్ళకి బిల్డింగ్ లేదు. ఇప్పుడు మనం ఎలాగైతే ఇంటింటికి వెళ్ళి కూర్చుంటున్నామో, అలాగే అపొస్తల కాలంలో వాళ్ళు కూడా అక్కడ, వాళ్ళు కూడా ఒక సంఘం అనేటువంటిది బిల్డింగ్ లో కూర్చొని వారుగా లేరు. సినిమా కరెక్ట్ టైంకి వచ్చినట్టు.
1: So the church is the people who have been saved by Christ through baptism.
0: చూడండి, సంఘము అని అంటే రక్షణ పొంది ఎవరైతే క్రీస్తు రక్తము ద్వారా రక్షణ పొంది రక్షించబడుతూ ఉన్నారో వారందరినీ కూడా ప్రభువే వారిని సంఘంలో చేర్చుతూ ఉన్నారు.
1: So let's read Acts 2 and verse 47. Acts 2 and verse 47. Apostle
0: Karyamu 2వ అధ్యాయము ఒకసారి చదవండి. Apostle Karyamu 2వ అధ్యాయము 47వ వచనం ఒకసారి చదవండి.
2: ఆనందముతోనో నిష్కపటమైన హృదయముతోనో ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను.
0: ఓకే.
1: All right, so notice who was added to the church. Those who were saved were added to the church.
0: చూడండి, 47వ వచనంలో జాగ్రత్తగా వినండి. మరియు చిన్నమ్మ తీలేదంట, 105వ పేజీ నెంబరు కొత్త నిబంధన అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనం ఏమని చెప్తున్నాడు అక్కడ దేవుడు యేసుక్రీస్తు, సారీ అక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో వచనాలలోగా ఏమని చెప్తున్నాడు ఒకసారి చదవండి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అక్కడ వారితో అనేది దేర్ ఇస్ ఓన్లీ దేర్ అనేది బ్రదర్ బ్రదర్ దెర్ ఇస్ ఇన్ బైబిల్ ఇన్ తెలుగు దెర్ ఇస్ నో చర్చ్ వర్డ్
1: ఓకే
0: దెర్ ఇస్ ఓన్లీ దేర్ యాడెడ్ టు దేర్
1: ఓకే ఐ సీ
0: సారీ యాడెడ్ టు దెమ్
1: Added to them. Okay. Well, that's not a problem. We can still talk about, all right, I'll remember that as I go forward. But the ones added to or what happened after they were baptized in Telugu, they were added to the group of people. That's yes. What in Telugu it says.
0: Yes. And in English and also Greek, there is church only. But in Telugu, there is no church word. Them.
1: Okay.
0: There is only them.
1: Okay.
0: ఇక్కడ అర్థమవుతుంది కదా. ఇక్కడ ఏమని చెప్తుందో చూడండి ఒకసారి 47వ వచనంలో, ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము ఎవరితో చేరుస్తున్నారు? వారితో. ఇక్కడ వారితో అనింది కదా, ఆ వారితో అనేటువంటి పదానికి ఇంగ్లీష్ లో మళ్ళా ఇంకొక వేరే లాంగ్వేజ్ లోకి వెళ్ళి మనం చూస్తే, ఆది మళ్ళీ ఆంగ్లేజ్ గ్రీక్ లోకి వెళ్ళి మనం చూసినట్లయితే అక్కడ సంఘము అనింది. పైన ఒక గ్రూప్ గురించి చెప్తున్నారు, వారితో చేర్చబడుతుంది. ఒక గ్రూప్ గురించి చెప్తున్నారు కదా, ఆ గ్రూప్ అంతా కూడా ఎంత మందిగా ఉన్నారు? పైన 3000 మందితో ప్రారంభమైన గ్రూప్. ఆ గ్రూప్ తో ఆ గ్రూప్ అనేటువంటిది ఉన్నప్పుడు రక్షణ పొందుతున్న వారందరూ కూడా ఎక్కడ చేరుతున్నారు? ఆ వారితో చేర్చబడుతున్నారు. అక్కడ వారితో అనేప్పుడు ఆ వారు అనే వాళ్ళని ఏమని పిలిచాడు దేవుడు? సంఘం అన్నాడు. ఓకే, ఐ ఎక్స్ప్లెయిన్.
1: ఓకే, సో ద థీమ్ ఇస్ ద సెట్ అపార్ట్ the people who've been saved, who are different from the world. The them, you have to understand, is the church. But when it says them in Telugu, it's meaning that they're added to the group of people.
0: చూడండి, అక్కడ వారితో అని చెప్పబడుతున్నప్పుడు ఆ వారితో అనేటువంటి పదానికి అర్థము సంఘము అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ పైన ఉన్నటువంటి వివరణ అంతా మనం చదువుకున్నప్పుడు వారందరూ కూడా సెట్ అపార్ట్ అంటాడు, అంటే ప్రత్యేకించబడినటువంటి వారు అని అర్థం. ఎవరైతే రక్షణ పొంది బాప్తిసం ద్వారా రక్షణ పొందినటువంటి వారందరినీ కూడా ప్రత్యేకపరచబడినటువంటి వారందరూ కూడా ఒక జనాంగంగా ఒక గుంపుగా చేర్చబడుతూ ఉన్నారు. అర్థమవుతుంది శ్రమ? ఎవరే ఇంద్ర ఆడికెళ్ళి బాగా వినపడుతుంది. ఎన్నికెళ్ళు మీరు ఎన్నికెళ్ళండి రా అబ్బాయిలందరూ ఎన్నికెళ్ళండి. సరే, ఓకే. ఇక్కడ గమనించండి, వారితో అని చెప్పబడుతుంది కదా, వారితో అనేటువంటి పదాన్ని సెట్ అపార్ట్ అంటారు. సెట్ అపార్ట్ అంటే ప్రత్యేకించబడినటువంటి వారు అని అర్థం. ఎక్కడ నుండి? లోకంలో నుండి బాప్తిసం ద్వారా రక్షణ పొంది ప్రత్యేకించబడినటువంటి వారితో ఇక్కడ రక్షణ పొందుతున్నటువంటి ఇంక మిగతా వారందరూ కూడా ఏమవుతున్నారు? ఇక వచ్చిన బట్టి చేర్చబడుతూ వస్తున్నారు. ఓకే,
1: సో యాక్చువల్లీ ఇన్ తెలుగు ఇట్ మేక్స్ ఇట్ మోర్ క్లియర్ ఫర్ మీ. God didn't add them to the bricks of the building or the building material. He added them to the group. That's important to understand. So the church is not... So again, the church is the building.
0: Okay. తెలుగులో చాలా వివరంగానే ఉంది, అది మీకు అర్థం కావాలి. వారితో అన్నప్పుడు ఆ వారితో ఎవరు అని మీరు అర్థం చేసుకుంటే అర్థమైపోద్ది. అక్కడ ఆ వారితో అంటే ఒకసారి చదవండి, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 47వ వచనం చదువుచున్నాం మనకు కూడా.
3: ఆనందముతోను దృష్టవంతమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొని చుండవి ప్రభువు
0: ఆహారం ఆనందముతోను నిష్కపటమైన హృదయంతోను ఆహారం పుచ్చుకొని చుండేది మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచూ ఉండేను. వారితో అన్నప్పుడు ఆ వారి అనే పదానికి అర్థము మనం తెలుసుకోవాలి. దాన్ని ఏమనంటే అక్కడ క్లియర్గానే చెప్పాడు దేవుడు, వారితో. ఆ వారు అనేటువంటి వాళ్ళు ఎవరంటే పైన రక్షణ పొందినటువంటి వారు కొంతమంది ఉన్నారు సంఘంగా. ఆ సంఘంగా ఉన్నటువంటి వారితో మిగతా వాళ్ళందరూ రక్షణ పొందుతున్న వాళ్ళందరూ కూడా ఏమవుతున్నారు? చేర్చబడుతూ ఉన్నారు. ఇట్స్ క్లియర్, మీకు అర్థమైంది అక్కడ? ఓకే ఓకే.
1: Right. Let me mention also that there are some terms that are interchangeable that mean the same thing. There are some terms about the church, the them, that mean the same thing.
0: చూడండి, అక్కడ వారితో అని చెప్పబడుతుంది కదా, దాని నిజమైనటువంటి అర్థము కూడా మనం ఆలోచన చేస్తే అది సంఘం గురించే చెప్పబడుతుంది. వేరే భాషలో కూడా
1: the kingdom of God, the kingdom of heaven, these are all descriptive words of the church. The kingdom of God, the kingdom of heaven, the church, or in Telugu, them, that's all the description words of the church.
0: చూడండి, దేవుని రాజ్యం అన్న, పరలోక సైన్యం అన్న, అలాగే దేవుని సమూహం అన్న, ఆ తర్వాత ఏర్పరచబడిన వారన్న, ఆ వెలుగు సంబంధికులు అన్న, తర్వాత వారితో అనేది కదా ఇక్కడ, ఈ వారితో అన్న, ఇదంతా కూడా సంఘం గురించి వివరిస్తున్నటువంటి వచనాలే. అర్థమైందా? ఇప్పుడు మనము మీరు చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చారంటలే, ఆ వెలుగు సంబంధాలు అందరు కూడా ఎవరని అర్థము? సంఘం అని అర్థం. ఓకే, ఇట్ ఇస్ క్లియర్ బ్రదర్.
1: All right, so before we get to point number three, let me just mention that it was never in God's plan to set an earthly kingdom. The kingdom has always been a spiritual kingdom, not an earthly kingdom.
0: Okay, ardhamaitunna ippudu rajyamu ani cheppadu kada, sanghamnu rajyam kuda ani cheppadu kada. ఆ రాజ్యం అనేటువంటిది కూడా భూలోక సంబంధమైనది, శరీర సంబంధమైనది కాదు. ఆ రాజ్యము మన రాజు అనేటువంటి ఆ క్రీస్తు ప్రభు వారు ఆయన ఆత్మ సంబంధంగా పరలోకంలో నుండి మనం పరిపాలిస్తున్నాడు. దాని అర్థము భూలోక సంబంధంగా కాదు, దానికి మనం చూసుకోవాలి. అది ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యము.
1: Because there are some that teach that Jesus is coming back to establish an earthly kingdom. But that was never God's plan.
0: చూడండి, కొంతమంది ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభు మళ్ళీ వస్తాడు భూమి మీదకి, వచ్చి తన రాజ్యాన్ని స్థాపించుకుంటాడు, ఆ రాజ్యంలో కొన్ని సంవత్సరాలు మనల్ని పరిపాలన చేస్తారని చెప్పి కొంతమంది మత శాఖల వాళ్ళు ప్రకటన చేస్తూ ఉంటారు, చెబుతూ ఉంటారు. అంటే ఏమంటారు వాళ్ళంటే, దేవుని రాజ్యం మళ్ళీ వస్తుంది, ఎదుగో ప్రభు అని రాజ్యం వచ్చును కాక, నీ చిత్తం నెరవేరును కాక అని ప్రార్థన చేస్తూ ఉంటారు. రాజ్యం వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు, కానీ ఆ రాజ్యం ఆల్రెడీ మనం సంఘంగానే చూస్తున్నాం. Okay.
1: All right. Let me get back here. All right. Let's go to point number three as we're talking about the church. Point number three, the Lord adds the saved to the church. That's important. The Lord adds the saved to the church.
0: రక్షణ పొందుతున్న వారందరిని కూడా ప్రభు సంఘంలోకి చేర్చుతున్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, సంఘంలో ఎవరు ఎవరు చేర్చబడుతూ ఉంటారు అనేటువంటి ప్రశ్నతో మనం ఈ ఆన్సర్ ఈ సమాధానాన్ని వెతుకులాడుకున్నాం. ఎవరు సంఘంలోకి చేర్చబడతారు? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ప్రభు రక్షణ పొందుతున్న వారిని మాత్రమే సంఘంలోకి చేర్చబడుతున్నాడు, కాని అందరు సంఘం కాదు.
1: Let's read two scriptures, Acts chapter 2 verse 41 and then Acts 2 verse 47. These are very important verses.
0: ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనాలు, ఒకసారి గమనించండి. అపొస్తల కార్యం 2:41, అలాగే 2:47 ఒకసారి చదువుకుందాం దాంట్లో.
2: కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి, ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి.
0: ఓకే, అలాగే 47 బ్రదర్.
1: Yes.
2: ఆనందంతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను.
0: ఓకే,
1: ఆల్ రైట్. సో హియర్స్ ది ఇంపార్టెంట్ థింగ్, వెన్ వి సీ దీస్ టు స్క్రిప్చర్స్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్,
0: చాలా ముఖ్యమైనటువంటిది ఈ వచనాలు, ఈ రెండు వచనాలు.
1: మ్యాన్ డస్ నాట్ యాడ్ పీపుల్ టు ద చర్చ్.
0: అగైన్ బ్రదర్,
1: man does not add people to the church. I don't give permission. Ravi doesn't give permission. Ashok doesn't give permission to add people to the church. That's not my place.
0: చూడండి, సంఘంలో ఎవరు చేర్చుతున్నారు అనేటువంటిది విషయం మనం తెలుసుకోవాలి, ముఖ్యమైనటువంటి విషయం. సంఘంలో ఎవరు చేర్చుతారు? రవి చేరుస్తున్నాడా? పాల్ గారు ఏమైనా చేరుస్తున్నారా? లేదంటే వాడు చేరుస్తున్నారా? మేంటే మీరు చేరుస్తున్నారా? ఎవరు సంఘంలోకి చేర్చుకుంటున్నారు, చేరుస్తున్నారు? మొదటిగా చూసాము సంఘం ఎవరిదాన్ని చూసామో, అది గుర్తుపెట్టుకోండి. సంఘంలోకి ఎవరు చేర్చాలి అది గుర్తుపెట్టుకోండి.
1: బికాస్ దేర్ ఆర్ సమ్ ఇన్ ద డినామినేషనల్ చర్చెస్ దట్ feel like they have to give permission to people to join their church.
0: చూడండి కొంతమంది మత శాఖల వాళ్ళు ఏమని చెప్తుంటారు అని అంటే కొంతమంది మత శాఖల వాళ్ళు ఏమని చెప్తుంటారు అని అంటే ఇదిగో సంఘంలోకి చేర్చబడాలంటే ఖచ్చితంగా కొందరు పర్మిషన్ తీసుకొచ్చుకోవాలి మీరు అని అంటారు అంటే నువ్వు ఎట్లా మా సంఘంలోకి చేరుస్తావు నువ్వు వేరే సంఘం కదా నువ్వు ఇంకొక సంఘం కదా నువ్వు మా సంఘంలోకి చేర్చలేవు ఈ సంఘంలోకి చేరాలంటే ఫలాన్ని చేయాలి ఇంత లెక్క కట్టాలి ఇలాగ చెప్తూ ఉంటారు అర్థమవుతుందా ఒకసారి వినండి సంఘం అని అంటే మా కొంతమంది ఏమనుకుంటారు సంఘం గురించి ధర్మ కోణాన్ని కొంతమంది సంఘం గురించి జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ సంఘము అంటే కొంతమంది ఏం చెప్తుంటారంటే ఇదిగో కొంచెం డబ్బులు ఇచ్చి చేర్చుకోండి లేదంటే నా పర్మిషన్ లేకుండా ఎక్కడ ఎలాగ చేరుస్తారు మీరు అని చెప్పి కొంతమంది కొన్ని విధాలుగా సంఘంలోనికి పర్మిషన్ ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు మనుషులు అందరూ కూడా నిజానికి మనుషులు ఎవరికి కూడా సంఘంలో చేర్చుకునే దానికి అవకాశం లేదు అంటే పర్మిషన్ లేదు Okay.
1: All right. So we see from Acts 2:41 and 47, people heard the gospel.
0: చూడండి అపొస్తలుల కార్యములు 2:41 అక్కడ జనాలు జనం అందరూ కూడా ప్రజలందరూ కూడా ఏం చేశారు వాక్యాన్ని విన్నారు ఓకే అర్థం చేసుకోండి బాగా జనాలు అందరూ కూడా వాక్యాన్ని విన్నారు తర్వాత అగైన్
1: they believed and they repented.
0: ఓకే వాళ్ళు వాక్యాన్ని విన్నారు మొదటిగా మొదటిగా వాళ్ళు వాక్యాన్ని విన్నారు తర్వాత వాళ్ళు విశ్వసించారా అక్కడ ఉన్నటువంటి వారందరూ 41, 47 ఈ వచ్చిన అన్నింటిలో నుండి వాళ్ళు మొదటిగా వాక్యాన్ని విన్నారు పేతురు చెప్పిన వాక్యాన్ని విన్నారు తర్వాత వాళ్ళు విశ్వసించారు విశ్వసించిన తర్వాత వాళ్ళ మనసును మార్చుకున్నారు అయ్యా మేమేం చేయాలో చెప్పండి ఇప్పుడు అని చెప్పి మనసును మార్చుకున్నారు అయితే అప్పుడు ఏమని చెప్పారనా మీరు యేసుక్రీస్తుని ప్రభు అని ఒప్పుకోండి రక్షణ పొందండి బాప్తిసం ద్వారా అని చెప్పారు ఇది సంఘంలోనికి చేర్చబడుతున్నటువంటి ఒక విధానం అర్థమవుతుందా సంఘంలోనికి చేర్చబడాలంటే ఒక విధానం ఇది అంతా కూడా ఓకే
1: So both of these verses that we just read said that the Lord added them to the church, not man. The apostles didn't add them. And then in today, we don't have to have permission from mankind to be added to the church or them, as you say in Telugu. It's the Lord. It's the Lord that adds to the church.
0: Okay. ఇక్కడ ఎవరు సంఘంలోనికి చేర్చుతున్నారు 47వ వచనంలో మనం చూసాము చూసారా మీరు 47వ వచనంలో మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచూ ఉండెను ఎవరు ఎవరు చేర్చుతున్నారు ఇక్కడ ఎవరు చేరుస్తున్నారు ప్రభువు చేరుస్తున్నారు అక్కడ ఎవరు చేర్చేది మనుషులు కాదు Yes, there is Lord means Jesus. They understood right. that.
1: Yes, yes. Okay. So this is the important thing to remember because people teach this. Man doesn't vote people into the church. A preacher or a pastor, as the denominational world would say, doesn't add them to the church. It's the Lord that adds them to the church. It's very important to understand.
0: చూడండి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని గమనించండి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని నేను ప్రయత్నం చేస్తున్నాను ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం సంఘంలోనికి ఎవరు చేర్చారంటే సేవకుడు చేర్చరు పాస్టర్ చేర్చరు అంటే పాస్టర్ అంటే మత్స్యాగర వాళ్ళు పాస్టర్లు పెట్టుకుంటారు కదా బిషప్లు పాస్టర్లు ఇలాగా పాస్టర్ ఎవరిని సంఘంలోకి చేర్చరు కేవలం వాళ్ళ పని చేసే వాళ్ళు మాత్రమే ఎవరు మాత్రమే సంఘంలోనికి చేర్చుకునేది ప్రభు మాత్రమే Yes.
1: All right. So when a person obeys the gospel, the Lord adds that person to the group, to the them, which makes up what we would say in English, the church.
0: Okay. ఎవరైతే రక్షణ పొందుతున్నారో వారందరినీ కూడా ప్రభువే వారితో చేర్చుతున్నారు అక్కడ వారితో అనింది కదా సంఘంతో వారితో రక్షణ పొందుతున్నటువంటి వారిని అందరినీ కూడా ప్రభువు మాత్రమే చేర్చుతున్నాడు కానీ ఇక మిగతా వాళ్ళు ఎవరు చేర్చడం లేదు అంటే అక్కడ చాలా విషయాలు జరుగుతున్నాయి వినాలి విశ్వసించాలి మారు మనసు పొందాలి ఒప్పుకోవాలి తర్వాత వాళ్ళు బాప్తిసం ద్వారా సంఘంలోకి చేర్చాలి ఇది ప్రాసెస్ అంతా మనుషుల ద్వారా జరుగుతున్నప్పటికీ అక్కడ పని ప్రభావం ఎవరిది ప్రభావం దేవుడిది ఉంది ప్రభువుతుంది ఓకే
1: And that is the church, or the them, is the body of Christ.
0: చూడండి సంఘము అని అంటే క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరం అయి ఉన్నది అనేటువంటి విషయాన్ని మీరు గమనించండి. ఫస్ట్ సంఘము అని అంటే యేసు క్రీస్తు ప్రభు వారిది శరీరం అది. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ వారితో అనింది కదా, ఈ వారితో అనేటువంటి పదానికి చర్చ అని అర్థం. చర్చ అని అంటే శరీరం అనే అర్థం కూడా వస్తుంది. ఓకే బ్రదర్.
1: That's what makes what we just talked about in point number 3 important. Nobody adds me to the church but the Lord, and then I'm become a part of the body of Christ. Man doesn't add me to Christ. I add me to Christ through baptism, obedience and baptism.
0: చూడండి, మనుషులు ఎవరు కూడా నిన్ను తీసుకెళ్ళి అక్కడ చేర్చరు. నీవు విశ్వసించి మారు మనసు పొంది బాప్తిసం ద్వారి ప్రాపర్ గా అంటే ఒక విధానంతో నువ్వు చేసుకుని బాప్తిసం ద్వారా నువ్వు చర్చిలోకి చేరుస్తున్నావు. అక్కడ నీవు చేర్చబడుతున్నావు దేవుడి ద్వారా అనగా ప్రభు ద్వారా మాత్రమే. ఓకే
1: ఓకే. So it's important in point 4 to understand that the church is the body of Christ. Let's read Colossians 1 and verse 18.
0: చూడండి, ఇక్కడ సంఘము అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరం అయి ఉన్నది అనేటువంటి వచనాన్ని మనం చదువుకుందాం. ఆ విషయాన్ని గమనించుకుంటూ వచనాన్ని మనం చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1:18 వచనాన్ని ఒకసారి చదవండి.
2: సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచిటలో ఆది సంభూతుడు ఆయన.
0: చూడండి. ఓకే బ్రదర్.
1: ఓకే, సో వి అండర్స్టాండ్ దట్ దిస్ వర్స్ టెల్స్ us సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. This verse okay. tells us a very important issue, that the body is made up of them, of all of us, the church.
0: చూడండి, ఇక్కడ బాడీ శరీరము అనేటువంటిది సంఘము అనేటువంటిది రెండు కూడా ఒకటే. అర్థమవుతుందా సినిమా మీకు? సంఘము అన్నా శరీరం అన్నా వారితో అన్నా రాజ్యము అన్నా ఇవన్నీ కూడా ఒకటే అర్థం. ఇక్కడ దాని గురించి చెప్తున్నాడు 18 వచనంలో. ఏమంటున్నాడు అంటే సంఘము అను శరీరముకు శిరస్సు ఎవరు? సంఘము అను శరీరమునకు శిరస్సు ఎవరు? కొలస్సీలకు రాసిన పత్రిక 1:18 వచ్చింది. మళ్ళా మా సినిమా పేపర్ తీసుకుని వస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 1:18 వచ్చింది. ఓకే బ్రదర్.
1: ఓకే, సో క్రైస్ట్ ఇస్ ద హెడ్ అండ్ we as the them or the church has to follow Christ as he tells us in his word in the book.
0: చూడండి, బైబిల్ గ్రంథంలో ఏం చెప్తుందో దానినే మనం వినాలి ఫస్ట్. ఇప్పుడు వింటున్నాం అది కూడా. బైబిల్లో ఏమని చెప్తున్నాడు అని అంటే సంఘము అనేటువంటి ఆ శరీరానికి ఎవరు శిరస్సు? సంఘము అనే శరీరానికి శిరస్సు ఎవరు? శరీరం అన్నప్పుడు శరీరానికి తలకాయ ఉండాలి కదా. ఎవరు తలక? తల ఎవరు? యేసు క్రీస్తు. మనందరం కూడా ఎవరు అని అంటే క్రీస్తును వెంబడిస్తున్న ఒక శిష్యులాగా ఎవరైతే మనం ఫాలో అవుతున్నామో, మనం యేసుక్రీస్తును ఫాలో అవుతున్నామో, ఆ శరీరంలోకి అందరం కూడా చేర్చబడుతూ ఉన్నాం. ఇస్ దట్ క్లియర్? ఇఫ్ వి ఫాలో జీసస్ వి టు చర్చ్.
1: Right, exactly.
0: Yes, అది అర్థం. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తును వెంబడిస్తున్నామో అప్పుడే మనము ఆ విధేయతతో కూడినటువంటి క్రియల ద్వారా మనము ఆయన యొక్క శరీరంలోకి చేర్చబడుతూ ఉన్నాం. మన శిరస్సు ఎవరు? చేర్చబడుతున్నటువంటి వారందరికీ కూడా శిరస్సు ఎవరు? క్లియర్ గా ఉండండి. ఓకే.
1: All right. So as we talk about the church and as we read in Colossians 1:18, Christ is the head. Remember, there are churches that have their own head. For example, the Catholic Church has the Pope. They say he is the head of the church.
0: చూడండి, సంఘం అనేటువంటి ఆ శరీరానికి ఎవరు శిరస్సులో ఉన్నారు? ఇక్కడ యేసుక్రీస్తు శిరస్సులో ఉన్నాడు. కానీ కొంతమంది మతశాఖల వాళ్ళకి ఏమని చెప్తారంటే మా సంఘానికి పెద్ద ఎవరు అంటే పలానా పోపు, లేదంటే పలానా బిషప్, లేదంటే పలానా కాపరి, ఇదిగో వీళ్ళు మా సంఘానికి పెద్దలు వీళ్ళని చెప్పుకుంటారు. సంఘానికి ఎవరు పెద్దలు? యేసుక్రీస్తు మాత్రమే పెద్ద, ఆయనదే శిరస్సు. హిస్ ఓన్లీ హెడ్.
1: Correct. Yes.
0: Jesus is the head of the church.
1: Yes, as Colossians 1 and verse 18 says, he is the head of the body.
0: Oh, sorry. కొలస్సీ రాసిన పత్రిక 1:18 ప్రకారము ఆయన మాత్రమే శరీరానికి శిరస్సు. అర్థమవుతుంది అమ్మా? శిరస్సు అని అంటే ఎవరు? శిరస్సు అంటే ఎవరు? అధికారి అని. శిరస్సు అంటే అధికారి అని. ఓకే.
1: So it is not possible to have another authority on earth, either representing Christ or representing the church or the them in Telugu. It's not possible. There's only one head of the church, and that is Jesus Christ.
0: చూడండి, కేవలం ఇక్కడ యేసుక్రీస్తు మాత్రమే సంఘానికి శిరస్సుగా ఉంటున్నాడు. ఎవరికి కూడా ఇక్కడ అవకాశం లేదు. ఎవరికి కూడా అధికారంలో అవకాశమే లేదు ఇక్కడ. ఓకే బ్రదర్.
1: So the reason that is important is that I don't follow as a member of the Lord's body, I don't follow any man's teaching. I can only follow what the Lord tells me to do and what the first century apostles did. That's what makes up the church, the body, and that's what we follow. We don't follow man, we follow the instructions in God's word.
0: చూడండి, మనము ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికైనా మనం సంఘంలోనికి ఒకసారి చేర్చబడిన తర్వాత మనకు అధికారిగా క్రీస్తు ప్రభు వారు మాత్రమే ఉంటారు. అయితే మనం ఎప్పటికీ కూడా ఆ సంఘంలోనికి చేర్చబడిన తర్వాత మన పైన అధికారం ఎవరికి మాత్రమే ఇవ్వాలి? మనుషులకు ఇవ్వకూడదు. సంఘంలో మనం చాలా మంది సంఘంలో మనుషులకు అధికారాలు ఉంటాయి. మనుషులు మాత్రమే అధికారంతో నడిపిస్తూ ఉంటారు సంఘంలో, ఇది అది చేయండి ఇది చేయండి అని. కానీ మనం ఫాలో అవ్వాల్సింది ఎవరినంటే కేవలం బైబిల్లో ఉన్నటువంటి సంఘము ఏ విధంగా నడిపించబడింది, ఏ విధంగా ఫాలో అవుతూ వచ్చింది. ఆదిమ సంఘస్థులు ఉన్నారు కదా, అపోస్తలు అందరూ కూడా, ఫస్ట్ సెంచరీలో ఉన్నటువంటి అపోస్తలు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎలాగైతే సంఘంలో లీడ్ చేశారో, సంఘాన్ని ఎలాగైతే నడిపించుకుంటూ వచ్చారో, అదే విధానంగా మనం కూడా వెంబడించాలి. కొంతమంది చెప్తారు, ఇదిగో ఈ మనుషులు చెప్పింది చేయండి అని చెప్పి సంఘంలో కొంతమంది పెత్తనం చేయాలని చూస్తారు. ఇదంతా కాదు, ఈ బైబిల్లో ఉన్నదా అదే చెప్పండి నేను చేస్తాను అనే ఆ దృక్పథంతో మనం ఉండాలి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. అదే సంఘంలో అధికారం అని అంటే, సంఘంలో ఎవరికి అధికారం ఉంది? యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. ఆ అధికారాన్ని మాత్రమే మనం ఫాలో అవ్వాలి, కానీ మనుషులు కల్పించిన అధికారాలకు మనం ఫాలో అవ్వకూడదు. ఓకే బ్రదర్.
1: So it's important, I'll bring up this illustration again. We cannot, if this is 100 rupees, this is the whole. I cannot split it into 50 and 50. This is a denomination. We cannot follow the Baptist church, the Methodist church, the Catholic church, because they all claim to have heads or they claim to have doctrines other than what the apostles did in the first century in Acts chapter 1 or the book of Acts.
0: చూడండి, ఇక్కడ ఒక విషయాన్ని చూపించాడు ఫస్ట్ స్టార్టింగ్ లో. ఏంటనేది మీరు చూడలే, ఒక 100 రూపాయల నోట్ ఉంటది. ఆ 100 రూపాయలు అంటే ఎలాగ చూపించాలి? చూడండి, ఆ ఉన్నటువంటి 100 రూపాయల నోట్ ను 2 ముక్కలు చేసేసి వాళ్ళు ఏం చేస్తారంటే, సగము ఇది చేద్దాము సగము ఇది చేద్దాము అని చెప్పి ఇలాగే డివైడ్ చేసుకుంటారు కొంతమంది మత శాఖల వాళ్ళు. కానీ నిజానికి మొత్తం కలిపి చేస్తేనే అది పరిపూర్ణత. అది కలిసి ఉంటేనే అది 100 రూపాయలు అని అర్థం. చించేసి దీంట్లో కొంత దేవుడిది యాడ్ చేసి, కొంతమంది మనుషులది యాడ్ చేసేసి దీన్ని తీసుకుని వచ్చి ఇలాగ చేద్దాం అని చెప్పడం అనేది సంఘంలో పరిపూర్ణతకు సమాధానం కాదు. అది
3: అర్థమవుతుందా? చేల్చడం.
0: ఓకే, రైట్. సంఘాన్ని చేల్చడం అని కూడా చెప్తున్నారు. ఓకే.
1: My son has joined just a moment. He wanted to see what we're doing. Can you show the people in your audience there? Can you turn the camera and show the ones in your audience?
0: Okay.
1: I just wanted him to see what we were doing here.
0: Okay, sure. అలా అక్కడ వాళ్ళ కొడుకు ఈ మనం చేస్తున్న దాన్ని చూడాలని ఇష్టపడుతున్నారు.
1: There we go. Oh, very good crowd today. Ah, hello everyone. Very good crowd.
0: మనం అందరిని చూడడానికి వాళ్ళు ఆలస్యం చేస్తున్నారు. Please turn on the camera for your son, brother Calvin.
1: Yeah, yeah. He joined us for just a little bit. He's well, I wanted
0: yeah,
1: him
0: we
1: to
0: want
1: see.
0: To also see his face.
1: Oh, they want to see you, Calvin. Do you feel like to, he may not be dressed for public. I don't know.
0: Okay.
1: I don't know if you want to turn your Calvin or your camera on Calvin or not, but oh, there you go. Do you see him there? So here's my son Calvin here.
0: Okay, you know vaalla koduku anamata.
1: All right, thank you Calvin, sorry to embarrass you this morning.
0: Photo the end, sorry andra anich indra akshara you see him tete.
1: Okay, all right, let's get back to our lesson, but good to see everybody in the big audience there and the audience online here.
0: Okay, aina manam chestunnadi choodalaniki vachinadu vaalla koduku choopinchara aina santoshanga undi manalandaru chusin tarvata. Okay.
1: All right, so let's continue now. Verse number, or point number five, there is one body as we talk about the church. There is only one body.
0: చూడండి ఇక్కడ ఐదో విషయంలో ఐదో పాయింట్లోకి మనం వచ్చాము. ఇక్కడ ఏంటనేది గమనించండి, ఇక్కడ శరీరము అనేటువంటివి ఎన్ని ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం మనం. ఇక్కడ శరీరం అనేటువంటిది ఎన్ని ఉన్నాయి ఒక మనిషికి? ఒక మనిషికి ఒకటే శరీరం, కానీ అనేకములు ఉంటాయా? అలాగే యేసుక్రీస్తు కూడా ఎన్ని శరీరాలు ఉంటాయి? ఒకటే శరీరం ఉంటాయి. ఓకే,
1: ఆల్ రైట్, లెట్స్ రీడ్ ఎఫెసియన్స్ చాప్టర్ 4 అండ్ వర్స్ నంబర్
0: 4. ఎఫెసియన్స్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుకుందాము.
2: శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఎందుకు పిలువబడతది.
1: All right, so we see from scripture that there's one body, one spirit, and one hope of our calling. So one body, there's not many bodies. And so there's no authorization for denominations. And remember, the church is not a denomination. The church is the whole. We do what the Bible asks us to do as closely as we can, as they did in the first century.
0: చూడండి ఇక్కడ ఏం చెప్తున్నా, 4వ అధ్యాయం 4వ వచనంలో శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఎన్నుటకు పిలువబడుతుంది. అనేకములు లేవు ఇక్కడ యేసుక్రీస్తుకు శరీరాలు. ఎన్ని ఉన్నాయి యేసుక్రీస్తుకు? ఒకటే ఉన్నాయి. కానీ మతశాఖలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే సంఘాలను చీల్చేసి ఇదిగో ఇక్కడ సంఘం ఆ సంఘం ఈ సంఘం అనుకుంటూ డివైడ్ చేసుకుంటూ ఉంటారు. అంటే క్యాథలిక్ వాళ్ళు ఒక సంఘం అంటూ ఉన్నారు, బ్యాప్టిస్ట్ వాళ్ళు కొంత సంఘం అంటున్నారు, ఇంకొకరు వాళ్ళు ఇంకొక సంఘం అంటూ ఉంటూ సంఘాలను చీల్చి పడేస్తుంటారు. మాది మా సంఘం, ఇది మీ సంఘం, అది మా సంఘం అని చెప్పుకుంటూ ఉంటారు. ఎన్ని సంఘాలు ఉన్నాయి యేసుక్రీస్తుకు? సంఘం అంటే ఏంటి? శరీరమే కదా. ఎన్ని శరీరాలు ఉంటాయి ఒక మనిషికి? ఒకటే ఉన్నట్టుగానే యేసుక్రీస్తు కూడా ఒకటే ఉంటది. అలాగా మనం గమనించాలి, ఇప్పుడు బైబిల్ ప్రకారం మనము ఆదిమ క్రైస్తవులు చేసినటువంటి విధానాన్ని మనం సరి చూసుకుంటూ వస్తే ఒకటే వెంబడిస్తూ వస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఓకే,
1: ఆల్ రైట్, సో ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ రీజన్ దేర్స్ వన్ బాడీ బికాజ్ మెనీ పీపుల్ టీచ్ వన్ చర్చ్ ఇస్ యాస్ గుడ్ యాస్ అనదర్. All right, so that's important because there are a lot of people that will teach that one church is as good as another. It doesn't matter if I attend the Church of Christ. That's just your opinion. I'd rather attend the Baptist church or the Methodist church or the Catholic church. One church is as good as another is what some people teach.
0: కొంతమంది ఏం చెప్తున్నారంటే ఏ సంఘమైనా అయ్యొచ్చు కానీ ఒక సంఘమే అని ఒప్పుకుంటూ, ఐ కాంట్ అండర్స్టాండ్ బ్రదర్, అగైన్ ప్లీజ్ టెల్ మీ
3: బ్రదర్. సంఘం అంటే పెద్ద ఇంపార్టెంట్ లేదు, ప్రాముఖ్యత ఏం లేదు. సంఘం అంటే ఏ సంఘమైన పర్వాలేదు అంటుంటారు డినామినేషన్.
0: ఓకే, రైట్, ఓకే,
1: థ్యాంక్ యూ బ్రదర్.
0: ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే లైక్ నాకు అర్థమైంది ఇప్పుడు విషయం ఏంటంటే మతశాఖల వాళ్ళు ఏం చెప్తుంటారు శృతి ఆయన వినలేదని నువ్వు వినడం లేదు. మతశాఖల వాళ్ళు ఏం చెప్తుంటారు అని అంటే నువ్వు ఏ సంఘమైనా పర్వాలేదు మన అందరం ఒకటి సెట్ చేయ ఒక సంఘమే అని చెప్పుకుంటూ ఉంటారు. అంటే నువ్వు ఏ సంఘమైనా పర్వాలేదులే, నువ్వు ఏ సంఘమైనా పర్వాలేదు, నువ్వు క్రీస్తంగమైనా పర్లేదు, నువ్వు బాప్టిస్ట్ సంఘమైనా పర్లేదు, నువ్వు ఇంకొక సంఘమైన పర్వాలేదులే, మన అందరం ఒకటే లే అని చెప్పుకుంటూ ఉంటారు.
3: సంఘం ప్రాముఖ్యత ఏం కాదు.
0: ఓకే రైట్, ఓకే థ్యాంక్ యూ బ్రదర్. సంఘము అంత ప్రాముఖ్యత ఏం కాదు, మీరు ఎవరైనా కూడా సంఘమే, అందరూ కూడా ఒకటే సంఘమే అని చెప్పుకుంటూ ఉంటారు.
3: అందరూ ప్రభునే నమ్ముకున్నాం, సంఘమే ప్రాముఖ్యమైనది కాదు, సంఘమే రక్షించదని అంటారు.
0: ఓకే
1: కదా మీకు. So the Bible tells us there's one body. Jesus never promised many churches. He says, I will build my church. One church.
0: యేసుక్రీస్తు మనకు వాగ్దానం చేశాడు గుర్తుకుందా, మత్తయి సువార్త 16:18 వచనంలో మనం చదువుకున్నాం. ఏమని వాగ్దానం చేశాడు అక్కడ యేసుక్రీస్తు, ఇదిగో పేతురు నా సంఘమును నేను నీ మీద కట్టుదును, ఇదిగో పేతురు నీ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. యేసుక్రీస్తుకు ఎన్ని సంఘాలను కడతానని చెప్పాడు,
3: ఒకటే.
0: ఎన్ని సంఘాలు కట్టాలని చెప్పాడు యేసుక్రీస్తు? ఒకటే కట్టాడు, ఒకటే కడతానని వాగ్దానం చేశాడు కదా. ఆయనకు అన్ని సంఘాలు లేవు కదా, బాప్టిస్ట్ సంఘం అని ఇంకొక సంఘం అని, ఆర్సిఎం సంఘం అని ఇంకొక సంఘం అని, ఇట్లాంటి విడిపోయినట్లుగా ఏం అక్కడ లేవు కదా. ఒకటే కడతానన్నాడు. ఆ ఒకటే మనం చేసుకోవాలి ఈరోజు, ఆ ఒకదాని గురించి మనం తెలుసుకోవాలి. ఆయన ఒకటే శరీరం ఉంది. ఓకే బ్రదర్, మనం ఒకటే సంఘం కడతానని ప్రామిస్ చేశాడు, గుర్తుపెట్టుకోండి.
1: So we have to understand when the Bible talks about joining them, the church, there's only one body, and that's the them that the Bible talks about.
0: Okay, ikkada varito cherchabadutunnaru kada, aa varito cherchabadutunnaru ane maata manam gurtukundi kada, apostolu karyamlo 2:47 vachanamlo varito alade akkada oka gumpu undi. వారితో చేర్చబడుతున్నారు వీళ్ళందరూ కూడా, ఎవరైతే రక్షణ పొందుతున్నారో, ఎవరైతే బాప్తిజం తీసుకుంటున్నారో, వీళ్ళందరూ తీసుకెళ్లి అక్కడ వారితో చేర్చబడుతూ ఉన్నారు. కాబట్టి ఆ వారి యొక్క విధానాన్ని మనం పాటిస్తూ రావాలి. అదే నిజమైనటువంటి సారం, అదే నిజమైనటువంటిది. దానిలో నుండి మనం అంతా కూడా వెంబడించుకుంటూ రావాలి, కానీ ఇంక వేరే దాన్ని మనం వెంబడించకూడదు. ఇక్కడ వారితో అనేది కదా, ఆ వారితో అనే విషయాన్ని గురించి తెలుసుకోవాలి.
1: The takeaway is there's no authorization for many churches or many gatherings as far as denominations, but many congregations.
0: చూడండి, అనేకమైన సంఘాలకు అధికారం లేదు ఇక్కడ మనకు. అంటే అనేకమైనటువంటి సంఘాలను పెట్టుకోవడానికి మనకు అధికారం లేదు. అర్థమవుతుందా? నేను చెప్పే క్లారిటీ వినండి. ఇప్పుడు అనేకమైనటువంటి సంఘాలను పెట్టుకోవడానికి నీకు అధికారం లేదు. ఒకటే సంఘం, అది ఆదిమ సంఘస్థులు, ఆదిమ క్రైస్తవులు ప్రారంభించినటువంటి సంఘం అపోస్తుల ద్వారా. ఆ అపోస్తుల గారు 2:00 ప్రారంభించినటువంటి ఆ 3,000 మందితో ప్రారంభించినటువంటి అదే సంఘమే అలాగే వస్తుంది. కానీ ప్రాంతాల వారీగా శాఖలు వేరవుతూ వచ్చాయి, కానీ సంఘాలు వేరు కావడం లేదు. అర్థమైందా? ఇప్పుడు నేను క్రీస్తు సంఘం అంటున్నాము, ఇంకొక మాత్రం ఇంకొక దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా క్రీస్తు సంఘమే ఉండాలి. అది శాఖగా ఉంటున్నది అంతేగాని సంఘం మారినట్టుగా ఏం లేదు కదా. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే నేను ఫలానా సంఘము, లేదు నేను బాప్టిస్ట్ సంఘము, నేను ఆర్షియం సంఘము, లేదంటే నేను ఫలానా సంఘము, నేను క్యాథలిక్ సంఘము, ఇలాగ విడిపోతున్నారు. సంఘాలు మారిపోతున్నాయి చాలా విధాలుగా. అలాగా మార్చమని దేవుడు చెప్పడం లేదు. ఇక్కడ ఏంటంటే ప్రాంతాల వారిగా విడిపోయి ఉండవచ్చు. ఒకవేళ ఇప్పుడు కొలసిలో ఉన్నటువంటి సంఘం ఉంది, కొరింథీలో ఉన్నటువంటి సంఘం ఉంది, గలతీలో ఉన్నటువంటి సంఘం ఉంది, అలాగే ఇంకో కొంత ప్రాంతంలో కొరింథీలో ఉన్నటువంటి సంఘాలలో కొంతమంది ఇంకొక వేరేగా ఉన్నారు. అలాగా కొన్ని ప్రాంతాలను బట్టి సంఘం వేరే అయిపోయి ఉండొచ్చు. కానీ వారి యొక్క ఉద్దేశము, వారి యొక్క లీడరు, వారి యొక్క వాళ్ళందరికీ కూడా నాయకుడు ఒకటే, ఒకటే అధికారం. అదే ఎవరు? ఓకే.
1: All right, so now let's move to our last point, point number 6. The church was purchased with the blood of Christ.
0: చూడండి, సంఘాన్ని ఎవరు కొన్నారు అనేటువంటి ప్రశ్నకు సమాధానంగా తెలుసుకుందాం. ఇప్పుడు సంఘాన్ని ఎవరు కొన్నారు, సంఘానికి ఏమైనా వెల చెల్లించారా ఎవరన్నా? ఇక్కడ చూడండి, సంఘము క్రీస్తు యొక్క రక్తంతో సంపాదించుకున్నబడింది. ఈ విషయాన్ని గమనిస్తే మనకు అన్ని మైండ్కి వస్తాయి, అన్ని బాగా అర్థమవుతాయి. సంఘానికి ఏం చేస్తే సంఘం వచ్చిందో మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే బ్రదర్.
1: ఆల్ రైట్, సో లెట్స్ రీడ్ యాక్ట్స్ 20 అండ్ వర్స్ 28.
0: అపొస్తలుల కార్యములు 20:28 చదవండి. మీరు అదే ఎవరైనా ఫోటో ఉంటే తీయండి.
3: దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేవుడు అధ్యక్షుడుగా ఉంచడం ఆ యావత్ మందను గురించి మీ మట్టి మిమ్మల్ని గురించి జాగ్రత్త కలిగింది.
0: ఓకే బ్రదర్.
1: ఆల్రైట్. Yes, thank you, brother. The church is precious because Christ's blood is precious.
0: చూడండి, సంఘము దేని ద్వారా కొనబడినది? ఇక్కడ సంఘము దేని ద్వారా కొనబడింది? వచ్చిన చదవట్లేదు కదా మీరు, కంగారులో ఉన్నారా? ఏం తీయాలా ఏం తీయాలా అనేటువంటి కంగారులోనే ఉన్నారు కానీ వచ్చిన చదవలేదు. మళ్ళీ ఒకసారి చూడండి, 28 దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని ఎందు అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండు. దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన తన సంఘము. అర్థమైందా? ఎవరు ఇక్కడ సంఘాన్ని కొనింది? దేని ఇచ్చుకున్నారు?
1: ఇట్స్ వెరీ డిసప్పాయింటింగ్. సమ్ పీపుల్ చూస్, ఫర్ ఎగ్జాంపుల్, నాట్ టు అటెండ్ ద వర్షిప్ సర్వీస్. దే ట్రీట్ the worship service very lightly. Does it make sense?
0: చూడండి, చాలా మంది ఇది బాధాకరం ఏంటంటే, మీకు కూడా ఒకసారి వినండి, ఇది బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే వాళ్ళు సంఘములో ఆరాధన చేయడమే మర్చిపోతారు కొంతమంది. వాళ్ళు అగైన్ బ్రదర్, వాట్ యు టెల్
1: Yeah, and saying that the some people treat the church very lightly or they don't give it a lot of importance. And that's very terrible because Christ gave his blood for us to be able to assemble together as the them, as the group. And so we cannot just say, let's say on Sunday, I'm just explaining to you. You know, sometimes Sunday people get up and say, well, I don't feel good or I don't have to work today, so I'm not going to church but or not going to the worship. But Christ gave himself so that we could do that, so we could go to the worship and be with our fellow brothers and sisters.
0: Okay, ikkada em cheptunnaro ardham chesukondi first. కొంతమంది ఏం చేస్తారంటే సంఘములో ఆరాధన చేసేదానికి చాలా ప్రాముఖ్యతనిచ్చేవారుగా లేరు కొంతమంది. ఇంద్ర సంఘములో చేర్చబడిన తర్వాత సంఘం అనేటువంటి విలువను మర్చిపోతున్నారు మనుషులందరూ కూడా. ఇక్కడ ఏం చెప్పాడు యేసుక్రీస్తు, సంఘాన్ని ఇచ్చినప్పుడు సంఘాన్ని ఏ విధంగా కొన్నాడు? ఆయన తన సొంత రక్తాన్ని ఇచ్చి కొన్నాడు దేవుడి దగ్గర. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే

0: The gathering, or the them, the us, the church, was purchased with his blood. That's why it matters so much.
1: చూడండి అర్థమైందా మీకు ఇక్కడ మనం ఎందుకు అంత ప్రాముఖ్యతని ఇవ్వాలి అని అంటే అది సంఘం అనేటువంటిది ఒత్తిడి కాదు. ఫస్ట్ మీరు రాలే ఫస్ట్ లో సంఘం అనేటువంటిది బిల్డింగ్ కాదని చెప్పాడు. సంఘం అనేటువంటిది ఈ గోడలు కలిగినటువంటి భవనం కాదు. ఎవరైతే రక్షణ పొందుతున్నారో వారందరూ కూడా సంఘంగా ఉన్నారు. ఆ సంఘంతో మీరు ఆరాధించడానికి తగిన ప్రాముఖ్యతను ఖచ్చితంగా ఇవ్వాలి. అక్కడ మనం ప్రాముఖ్యతను తగ్గిస్తూ వస్తున్నాం సంఘంలో మనం ఆరాధించడానికి. ఏది ఇష్టం వచ్చినట్టు లేదా వెళ్ళిపోతుంది. ఓకే బ్రదర్.
0: There are a lot of people in the world that never think about Jesus. They never think about assembling together with each other. They never think about the importance of their soul. And that's so terrible because Christ died for us.
1: చూడండి చాలా మందికి బాధాకరమైనటువంటి ఇదంతా కూడా యేసుక్రీస్తు మన కొరకు రక్తాన్ని ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని చాలా నిర్లక్ష్యంగా చేస్తూ ఉంటాం. సంఘం అంతటి కోసం ఆయన రక్తాన్ని ఇచ్చాడు అనేటువంటి దాన్ని మనం చాలా నిర్లక్ష్యం వహించి సంఘంలో ఆరాధన చేయడానికి వెళ్ళకోకుండా అయిపోతూ ఉంటాం మనం. ఓకే.
0: So as we're laying this foundation in this lesson to talk about the gathering together, the them, the church, we have to understand that the church has to be treated as something very important, not unimportant.
1: చూడండి సంఘం గురించి మనం బేసిక్ ప్రాముఖ్యమైనటువంటి పునాదిని గురించి వేసుకుంటూ వస్తున్నాం మనం. సంఘం అనేటువంటిది ఈ రోజు నుంచి నేర్చుకుంటున్నాం గుర్తుపెట్టుకోండి. ఈ ఈ విషయాల గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు ఆరాధన చేసే విషయంలో మనం ఎప్పటికీ వెనకబడకూడదు. ఎందుకంటే మనందరం కలిసి దేవుని ఆరాధించాలనేటువంటిది దేవుని యొక్క నిర్ణయం. ఆ నిర్ణయాన్ని మనం పోగొట్టుకోకుండా జాగ్రత్త పడి చాలా ప్రాముఖ్యతనిచ్చేవారిగా మనం ఉండాలి.
0: All right. So as we get ready to close out the lesson, let's remember these things. This is what we've learned today. Jesus promised to build his church. He told Peter the gathering, the them, Jesus promised to build that.
1: ఇక్కడ యేసుక్రీస్తు ఏమని వాగ్దానం చేశాడు అంటే నేను నా సంఘమును కట్టుదును అని వాగ్దానం చేశాడు యేసుక్రీస్తు. నా సంఘము అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఇక్కడ వారితో అన్నామని చెప్పాడు కదా, ఆ వారిని కూడా సంఘమే అని చెప్తున్నాడు. వారి కోసం, వారిని, ఇంకా రాజ్యాన్ని, ఇంకా ఎవరైతే రక్షణ పొందుతున్నారో వారందరినీ కూడా నేను కట్టుదును అని చెప్పాడు యేసుక్రీస్తు. నేను కట్టుదును అని వాగ్దానం చేశాడు పేతురు. ఇదిగో పేతురు, నీ బండ మీద నా సంఘమును కట్టుదు అని వాగ్దానం చేశాడు. ఆ వాళ్ళందరినీ కూడా కట్టేది యేసుక్రీస్తే. ఓకే.
0: We as the church, as the them, as the gathering of people, belong to Christ. We don't belong or give our allegiance to anyone else. We don't consider anyone else our leader but Christ, because he's the one that established what we do each Sunday as we gather together, the church.
1: చూడండి మనమందరం కూడా ఎవరికి చెందిన వారం అని తెలుసుకున్నాము, యేసుక్రీస్తుకు చెందిన వారము. ఎందుకంటే ఆయన మన కోసం రక్షణ ఇచ్చాడు. ఇది చాలా నిర్లక్ష్యం వహిస్తున్నాం మన విషయంలో. మన కోసం రక్షణ ఇచ్చి, మనకు రక్షణ ఇచ్చే దానికోసం ఆయన రక్తాన్ని చిందించి చచ్చిపోయినాడు ఆయన. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని వినండి. మనం అందరం కూడా ఎవరికి చెందిన వాళ్ళము, యేసుక్రీస్తు చెందిన వాళ్ళం. మనుషులకు చెందిన వాళ్ళం కాదు. ఎందుకంటే నేను పలానా అయ్య గారికి, నేను ఈఐ గారికి, నేను ఆయ్య గారికి చెందిన వాళ్ళం మనం కాదు. మన కోసం చనిపోయిన వారు ఎవరు అంటే యేసుక్రీస్తు. ఆయన చిత్తాన్ని మాత్రమే మనం నెరవేర్చే వారిగా ఉండాలి సంఘంలో. Okay.
0: All right. We also learned today that the church is not the building. It's not where we meet. The church, rather, is the people.
1: Okay. Sangamu anante manamandram koorukuntunnatundi ee godalato koorinatundi bhavanam kaadu. Andamainda sangamu anante naalugu godalu kaliginatundi bhavanam kaadu. Manam koorukuntunnatundi bhavananiki manam sangam ani pettuntaru. Kontamandi aadivaram ekkadiki velthunnam ante emani cheptaru, ee sanghaniki velthunnam antaru. Sangam akkada ledhu. Sangam ekkada ledhu. Naalugu godalu kaliginatundi bhavanamlo sangam ledhu. Manam ekkadaithe kalusukuntunnamo ade sangam. Okay.
0: So let me just say that that's important, especially in India, because there's a lot of people that think, oh, we need a big building to meet in. We need a fancy place for the church. The church is the people. It's not the building.
1: చూడండి చాలా మంది భారతదేశంలో వాళ్ళు మన ఇండియా మనం మన వాళ్ళు ఏం చేస్తామంటే చర్చిలో ఒక అందమైన రూపం దిద్దుతూ ఉంటారు. అర్థమైందా? అందమైన రూపం దిద్దుతూ ఉంటారు. జనాలందరూ ఏమనుకోవాలంటే ఇదే సంఘం అని అనుకోవాలని చెప్పి అందమైన రూపం దిద్దుతూ ఉంటారు. నిజానికి అక్కడ సంఘం బిల్డింగ్ కోసం ఆయన రక్తం ఇచ్చి సావలేదు, మన కోసం రక్తం ఇచ్చి చనిపోయాడు. మనమే సంఘం, బిల్డింగ్ కాదు.
0: But where we meet is important when we gather together, because Jesus, the Bible says, is in the middle of us. So the building itself is not important, but when we gather together, it is important because Jesus is there.
1: చూడండి, చర్చి బిల్డింగ్ లో వెళ్ళి కూడుకోవడం ఇంపార్టెంట్ కాదు, ప్రాముఖ్యత కాదు. ఎక్కడ మనం గ్యాదర్ అవుతామో అక్కడ మీ మధ్య నేను ఉంటానన్నాడు. అర్థమైందా? నేను మీ మధ్యన ఉంటాను అని చెప్పాడు కదా. మన మధ్య మనం ఎక్కడైతే ఆత్మలు రక్షించబడి కూర్చుంటున్నాయో వాళ్ళ మధ్యన నేను ఉండేది అని యేసుక్రీస్తు ప్రామిస్ చేశాడు మన కోసం. బిల్డింగ్ కాదు ఇక్కడ ప్రాముఖ్యత, మనం మనందరం కూడుకోవడం ఇంపార్టెంట్. ఇది ఇక్కడ యేసుక్రీస్తు వచ్చి ఉంటాడు. ఓకే,
0: right? We also talked about that it's the Lord that adds us to the body. I don't have to be voted on to get into the body. I don't have to have permission. It's the Lord, after I'm baptized, that adds me to the body, the church.
1: Okay. ఇక్కడ సంఘంలోనికి చేర్చేది కూడా ఎవరని చూసాం మనము? యేసుక్రీస్తే. మనం కాదు, మన కోసం మనం తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి ఇక్కడ ఆ బిల్డింగ్ లో కూర్చో, అంటే సపోజ్ చెప్తున్నా పలానా బిల్డింగ్ లో తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి ఇక్కడ మీరు సంఘంలోకి చేర్చబడ్డారు ఈయన అధికారంలో అని చెప్పుకునే దానికి ఎవరికి అధికారం లేదు. ఇక్కడ నాకు అధికారం లేదు, ఎవరికి అధికారం లేదు. ఇక్కడ చేర్చేది ఎవరికి మాత్రమే? ఎవరు మాత్రమే చేర్చేది? యేసుక్రీస్తు మాత్రమే చేర్చుతున్నాడు. ఆయనకు మాత్రమే అధికారం ఉంది సంఘంలోకి చేర్చబడాలని అంటే. ఆయనకు మాత్రమే అధికారం ఉంది మనం అందరం సంఘంలో చేర్చబడాలని అంటే. ఓకే.
0: Right, so in our last lessons, we discussed baptism, and the reason we're discussing the church is so we want everyone to know after baptism, you're not just left alone. You are joined to a group and a body of people who love each other, and they love the Lord. They all have the same thinking.
1: Sunday. గతంలో మనం ఏం నేర్చుకున్నామో బాప్తిసం గురించి నేర్చుకున్నాం. అక్కడ బాప్తిసంలో

దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి కొంతమంది సమూహంతో, అనేక మంది సమూహంతో మీరు కలిసి తిరిగి లేస్తున్నారు తెలుసా? బాప్తిసం ద్వారా తిరిగి లేచినప్పుడు ఎవరితో కలుస్తున్నారు మీరు?

0: అనేకులు అక్కడ ఉన్నారు రెడీగా, నువ్వు ఒంటరిగా ఏం లేవు, నువ్వు వాళ్ళతో పాటు కలిసి లేస్తున్నావు, వారితో నువ్వు ఉండాలనుకుంటున్నావు, ఉన్నటకు లేస్తున్నావు అక్కడ. ఓకే.
1: So we notice in our first

0: what group did Jesus build for us to be a part of after we're baptized?
1: చూడండి, మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా ఏమని ప్రశ్న వేసుకొని మన వాక్యాన్ని విన్నాము, రక్షణ పొందుటకు నేనేం చేయాలి అని చెప్పారు. ఆ విధానంతో మన వాక్యం అంతా గత వారంలో విన్నాం. నేను రక్షణ పొందుటకు ఏం చేయాలి అనేటువంటి విషయాల గురించి తెలుసుకుంటూ వచ్చారు. అలాగే దానికి పోలికగానే నేను ఏ సంఘంలోకి నేను రక్షణ పొందిన తర్వాత ఎక్కడికి చేర్చబడాలి, ఎందులో చేర్చబడాలి, ఏది సంఘంలో చేర్చబడాలి, మన కోసం ప్రామిస్ మన కోసం వాగ్దానం చేసినటువంటి సంఘం ఏంటి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ఈరోజు మనం తెలుసుకుంటూ ముందుకు వస్తున్నాం. ఓకేనా? ఓకే బ్రదర్.
0: And that question or the answer always has to come from the Bible. And that's what we strive to do in the churches of Christ. Only everything that we do only comes from the Bible. We don't do what man says. We don't do what we think we should do. We try to do what the apostles did in the first century and copy what they did.
1: ఈ బోధ అంతా కూడా ఎక్కడి నుండి వస్తుంది అంటే కేవలం క్రీస్తు సంఘంలో నుండి వస్తుంది అని అనుకుంటారు కొంతమంది. అంటే ఈ బోధ అంతా కూడా వాళ్ళు క్రీస్తు సంఘం కాబట్టి క్రీస్తు సంఘం బోధ బోధిస్తున్నారులే అని అనుకుంటారు కొంతమంది. ఇంకా వేరే సంఘంలో నుండి వచ్చారు కాబట్టి ఆల సంఘం అనుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు మనం బోధించిన ప్రతి ప్రశ్నకి సమాధానం ఎక్కడి నుండి చూసాము? బైబిల్లో నుండే చూసాము. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి బోధకు మనం లోబడాలి.
0: ప్రశ్నలు
1: ఉన్నాయా చిన్నమ్మా? టైం లేదు, ఉడకబెట్టండి. అంతలా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? దేర్ ఇస్ వన్ క్వశ్చన్ టు ఆస్క్ బ్రదర్.
0: షూర్.
1: ఇఫ్ వి స్టార్ట్ ద వర్షిప్ ఇన్ చర్చ్ వెన్ వి గ్యాదరింగ్, ఓకే, దట్ టైమ్ వి సింగ్ సాంగ్ టు వర్షిప్ గాడ్,
0: రైట్,
1: దట్ టైమ్ ఇఫ్ ఉమెన్ విల్ సింగ్ ఎ సాంగ్, వాట్ విల్ డూ?
0: If they lead the song,
1: what, brother?

0: If they lead the song at the church, or if they're just singing in the assembly.
1: No. She only raising a song.
0: Mm-hmm.
1: Her voice.
0: Mm-hmm. If it's in the worship service, it's okay for them to sing. I have noticed in India that's different than a lot of churches. Is sometimes they will allow women to come up and sing in the worship service. That's a little different than what we normally would do. But I'm not really understanding your question. If your question is, can a woman lead a song in the worship?
1: Yes. సంఘంలో స్త్రీ పాట ద్వారా సంఘాన్ని నడిపించవచ్చు. అంటే ఒక స్త్రీని గొంతుతోనే పాడుతుంది కదా, షీ సింగ్ ఎ సాంగ్ హర్ ఓన్ వాయిస్ అండ్
2: లీడింగ్
1: సాంగ్.
0: If it's in the worship service.
1: Yes, worship service. In worship service.
0: The Bible says women are to keep silent and they're not supposed to take authority over the man. And so if a man can lead the song, there's not any authority for the woman to stand up in front of the whole group to lead a song. Now, if it's a Bible study, if it's a children's study, if it's a young people study, that's a whole different matter. But in the worship service, it's not really appropriate for the woman to do that.
1: చూడండి, సంఘములో ఎప్పటికీ స్త్రీ మౌనంగానే ఉండాలి. సంఘంలో స్త్రీ పురుషుని మీద ఆధిపత్యం చేయటకు నడిపించడానికి చేయకూడదు. Sometimes, brother, they thought, brother, we not lead them, mm-hmm. but we sing a song just.
0: Right. And you know, I've been to India for many years. And again, I have noticed that. And I think it's a tradition that the Indians do. In that case, I wouldn't say that it's inappropriate, but as long as the woman is not leading it.
1: Okay, brother.
0: Yeah.
1: What I'm saying is, if you are in the Sangam, you have to talk about the silent. In the Sangam, ఆరాధన సమయంలో స్త్రీ మౌనంగా ఉండాలి. ఒకవేళ పురుషుడు గొంతు పెట్టి పాడుతున్నప్పుడు వాళ్ళతో పాటు కలిసి పాడొచ్చునేమో, కానీ సంఘంలో స్త్రీ పాట తీసుకొని నడిపించడానికి అధికారం లేదు. అంటే ఈ మన గ్రామాలలో ఈ ఏరియాలలో జరిగేది ఒక రకంగా జరుగుతుంది. ఏంటంటే అందరి కిందనే కూర్చొని గొంతు ఎత్తి పాడుతున్నారు. కానీ కొన్ని వేరే సంఘాలలో ఎలా ఉంటుందంటే, పురుషుడు లేచి ఒక పాట తీసుకొని వచ్చి దాన్ని నడిపించి దాని ద్వారా అందరినీ నడిపిస్తూ వస్తారు. ఒక పాటను పాడుతూ దాని ద్వారా అందరినీ నడిపిస్తూ వస్తూ ఉంటాడు. అది సంఘంలో జరగబోతున్నటువంటి విషయం. కానీ ఇక్కడ మన దగ్గర ఏం చేస్తున్నారంటే, అందరు ఎవరి కొద్దీ వాళ్ళు కొద్దిసేపు పాడుతూనే ఉంటారు. నిజానికి సంఘంలో స్త్రీ మౌనంగా ఉండడమే మంచిది బైబిల్ ప్రకారం. ఓకే బ్రదర్, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇంకా అసలు సైలెంట్ ఉండాలి. అగైన్ దేర్ ఇస్ క్వశ్చన్ బ్రదర్, what about we read the Bible in worship?
0: The woman?
1: Yes, woman.
0: It's not really appropriate for that to happen in the worship service. Again, if it's a Bible study, if it's for children,
1: okay,
0: if all of those things are okay. But the worship service, the Bible says, the Apostle Paul says, that women should keep silence in the church. That doesn't mean they can't sing. It doesn't mean they can't, you know, participate in other things, but it means that they should not be doing things in the worship. For example, this is a Bible study. Brother Ashok will

0: పూర్తిగా ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు సైలెంట్ ఉండాలి. స్త్రీ ఈ బైబిల్ చెప్తుంది, అపోస్తలుడు చెప్తున్నారు, బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తు చెప్పాడు, కాబట్టి దాన్ని మనం ఫాలో అవ్వాలి. ఇది ఎందుకు జరుగుతుందో మరి నాకు తెలియదు అని అనుకుంటున్నాడు. అసలు ఈ ప్రశ్న కొత్త ఉంది ఆయనకు. మనకి ఏంటంటే మనకి ప్రశ్నగా ఉంది కానీ అది అసలు అసలు ఈ ప్రశ్న అనుకున్నట్టుగా ఉన్నాడు ఆయన. అంటే అసలు బైబిల్లో అది లేదు కదా ఎక్కడ కూడా, మనకు జరుగుతుంది కాబట్టి మనకు ప్రశ్నగా ఉంది. కానీ ఆయనకు అసలు ప్రశ్నగా అని కూడా అనిపించడం లేదు, ఎందుకంటే అది అసలే లేదు. అసలు స్త్రీ మౌనంగా ఉండాలి అంటున్నాడు ఎక్కడైనా. ఒకవేళ బైబిల్ క్లాసులలో ఈ ఏరియాలో మీరు ఎలా ఉంటారు ఏమో, బైబిల్ క్లాసులలో మీరు మాట్లాడుకోవచ్చు చేసుకోవచ్చు, కానీ ఆరాధన సమయంలో మాత్రం మౌనంగా ఉండాలి. ఆదివారం ఆరాధన క్రమంలో మనం ఓకే బ్రదర్.
1: Anything else?
0: Okay, no brother.
1: No other questions. Okay, well, thank you so much, everyone, for joining the class today. It's been very, sorry we had technical difficulties to begin, but we ended up having a good class, I think. And let's see, next week we will be talking more about the church, and we'll send out the subject a little bit later. But it's good to see everybody. And thank you. Thank you, everybody, for joining online. And thank you for being there together. A lot of beautiful women and handsome men there today.
0: Okay, brother.
1: Okay. All right. We will see everyone next week then, Lord willing.
0: ఓకే, దేవుని చిత్తం అయితే రేపటి వారం మళ్ళీ కలుసుకుందాము. సంఘం గురించి విషయాల గురించి నేను మళ్ళీ రేపు వారం మొత్తాము ఏమేమి రేపు ఏం చెప్తాడో అది కూడా నేను ముందుగానే పంపిస్తాను, మీకు కూడా ఇస్తాను పేపర్లు అన్ని కూడా. ఓకే బ్రదర్.
1: ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.